ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 24వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 15వ తారీఖు శుభోదయం.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో సమయం 6:11 అవుతుంది. ప్రతిరోజు క్షేత్ర దర్శనంలో స్థల పురాణాలు, ఆలయ విశేషాలు తెలుసుకుంటూ ఉంటాం. రాజస్థాన్లోని సలాసర్ బాలాజీ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. అదేంటంటే, ఇక్కడ హనుమంతుని విగ్రహం గడ్డం మీసాలతో ఉంటుంది. ఈ దృశ్యం మరెక్కడా కనిపించదు. మరి ఈ ఆలయ చరిత్ర, భక్తులు పాటించే ప్రత్యేక ఆచారాల గురించి ఇవాళ్టి క్షేత్ర దర్శనంలో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. రాజస్థాన్లోని చురు జిల్లాలో ఉన్న సలాసర్ బాలాజీ ఆలయం లేదా సలాసర్ ధామ్ అని కూడా అంటారు ఈ హనుమంతుడికి అంకితం చేయబడిన ఆలయం ఇది. ఈ పుణ్యక్షేత్రం యొక్క ముఖ్య లక్షణాల్లో ఒకటి ఏంటంటే ఇక్కడ హనుమంతుడు గడ్డం మరియు మీసాలతో ఉంటాడు. ఈ విగ్రహానికి ముడిపడిన కనుబొమ్మలు, అందమైన కళ్ళు మరియు నుదుటిపై తిలకం కూడా ఉంటాయి. సాలసర్ బాలాజీ ఆలయం ఒక స్వయంభూ క్షేత్రమని, అంటే విగ్రహం తానంతట అదే వెలసిన ఆలయమని నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయం ఒక శక్తి స్థలం, శక్తివంతమైన ప్రదేశమని కూడా నమ్ముతుంటారు భక్తులు. మరి సలాసర్ బాలాజీ ఆలయానికి సంబంధించిన కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది, దాని గురించి కూడా తెలుసుకుందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. క్షేత్రదర్శనంలో మనం రాజస్థాన్లో ఉన్న ఆ సలాసర ఆలయం గురించి తెలుసుకుంటున్నాం కదా. అక్కడి కథనం ప్రకారం ఏంటంటే, చాలా సంవత్సరాల క్రితం రాజస్థాన్లోని అసోటా అనే గ్రామానికి చెందిన ఒక రైతు శ్రావణ మాసంలో నవమి రోజున ఒక మంగళవారం నాడు తన పొలాన్ని దున్నుతుండగా అతని నాగలి అకస్మాత్తుగా ఏదో ఒక గట్టి వస్తువుకు తగిలి ఇరుక్కుపోతుంది. ఎంత ప్రయత్నించినా ఆ రైతు నాగలిని ముందు కదలలేకపోతాడు. తర్వాత పరిశీలించగా రైతుకు అక్కడ ఒక రాయి కనిపిస్తుంది. ఆ రైతు ఆ రాయిని తీసివేసి మరింత లోతుగా తవ్వగా అతడికి అక్కడ హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది. సరిగ్గా అదే క్షణంలో రైతు భార్య అతడికి మధ్యాహ్న భోజనం తీసుకువస్తూ పొలాల వద్దకు వస్తుంటే ఏంటి భోజనం తీసుకుని వస్తుందన్నమాట. ఆ భోజనం సజ్జలతో చేసిన చూర్మాను. ఆ రైతు విగ్రహానికి కూడా కొంత చూర్మాను తెప్పిస్తాడు. ఇక అప్పటి నుండి ఆలయంలోని దేవునికి కొంత సజ్జ చూర్మ నైవేద్యంగా సమర్పించడం భక్తుల్లో ఒక ఆచారంగా మారింది.

క్షేత్ర దర్శనంలో రాజస్థాన్లోని సలాసర్ హనుమంతుడి ఆలయం గురించి తెలుసుకుంటున్నాం. రైతుకి విగ్రహం దొరికిన అదే రాత్రి ఆ ప్రాంతపు జమీందారుకు హనుమంతుడు కలలో కనిపించి అదే విగ్రహాన్ని సలాసర్లోని ఒక ఆలయంలో ప్రతిష్ఠించమని ఆదేశిస్తాడంట. అదే సమయంలో సలాసర్ నివాసి అయిన మోహన్ దాస్ అనే వ్యక్తికి కూడా ఆ దేవుడు కలలో కనిపించి ఆ విగ్రహాన్ని అసోటా నుండి సలాసర్కు తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. అంతటి చరిత్ర కలిగిన ఈ సలాసర్ బాలాజీ ఆలయంలో భజరంగ్ బలి భక్తులు పాటించే అనేక ఆచారాలున్నాయి. వాటిలో కొబ్బరికాయ కట్టడం, శవమణి మరియు ఆలయ బావుల నుండి నీరు తాగడం వంటివి ఇక్కడ పాటించే అత్యంత ప్రజాదరణ పొందిన ఆచారాలలో కొన్ని. మరి వాటి గురించి కూడా తెలుసుకుందాం.

స్టూడియో క్లాక్లో సమయం 6:39 అవుతుంది. క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. కొబ్బరికాయ కట్టే ఆచారం అంటే దైవ భక్తులు కొబ్బరికాయ చుట్టూ ఎర్రదారాన్ని చుట్టి ఆ కొబ్బరికాయను ఒక చెట్టు కట్టడం. భక్తులు ఈ ఆచారాన్ని భక్తి శ్రద్ధలతో పాటిస్తే వారి కోరికలు నెరవేరుతాయని వారు నమ్ముతారు. కుమారుడు కలగాలనే ఆశతో రావు రాజా దేవి సింగ్ ఈ ఆచారాన్ని మొదటిసారిగా పాటించారు. కొన్ని నెలల తర్వాత రాజుకు కుమారుడు కలగడంతో ఆయన కోరిక నెరవేరింది. అప్పటి నుండి అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు ఆలయంలో. మరి ఆలయంలో నిర్వహించే మరొక ముఖ్యమైన ఆచారం శవమణి. ఆలయ వంటశాలల్లో వంటవాళ్ళు దాదాపు 50 కిలోల వండిన ఆహారాన్ని తయారు చేయడం ఈ ఆచారంలో ప్రధాన ఆకర్షణ. ఈ శవమణిలో సాధారణంగా ఏమేమి ఉంటాయంటే పేడాలు, లడ్డూలు, బూందీ, చూర్మా, ఇంకా దాల్ బాటీ వంటి రుచికరమైన వంటకాలు ఉంటాయి. శవమణి అనే పదం శవ అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం 1.5. శవమణి తిన్న ఆహారంలో మొదటి భాగాన్ని దేవుడికి సమర్పిస్తారు, మిగిలిన భాగాన్ని కుటుంబ సభ్యులకు లేదా పేదలకు పంచుతారు. మరి ఆలయంలో ప్రసిద్ధ ప్రసాదాల గురించి కూడా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రసాదం సాలసర్ బాలాజీ వారి రంగురంగుల లడ్డూలు కావచ్చు. ఈ ఆలయం రాజస్థాన్లో ఉన్నందున ఇక్కడ సాధారణంగా సమర్పించే నైవేద్యాలు పప్పు, బాటి, చూర్మ. తమ కోరిక నెరవేరినప్పుడు భక్తులు భారీ సంఖ్యలో భండారాలు నిర్వహిస్తారు. సాంప్రదాయ శైలిలో జరిగే శవమరి వేడుకలో ఒక పండుగలా ఉంటుంది. ఇంతకీ హనుమంతుడు గడ్డం మీసాలు ధరించడం వెనుక కథ ఏంటో తెలుసుకుందామా?

సలాసర్ బాలాజీ ఆలయంలో ఆ హనుమంతుడు రూపం కూడా చాలా విశిష్టంగా ఉంటుందని తెలుసుకున్నాం కదా. మరి ఇది సాధారణంగా ఇతర ప్రదేశాల్లో అస్సలు కనిపించదు. మరి ఒక కథనం ప్రకారం ఏంటంటే, మోహన్ దాస్ అనే మహర్షికి కలలో హనుమంతుడు కనిపిస్తాడు ఒక సాధు రూపంలో. గడ్డం మీసాలతో కనిపించడం వల్ల హనుమంతుడు ఆయన కోరికను మన్నించి ఒక విగ్రహ రూపంలో ఆయన పక్కనే నివసిస్తానని చెప్పాడు. సాలసర్ బాలాజీ అవతారం గడ్డం మీసాలతో కూడిన ఆయన స్వరూపానికి ప్రసిద్ధి చెందింది. ఇది మరి వాళ్ళ క్షేత్ర దర్శనంలో రాజస్థాన్లోని సాలసర్ ఆలయం గురించి మనం తెలుసుకున్నాం. మరి వీలైతే మీరు కూడా ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. గుడ్ మార్నింగ్ అందరికీ. మరి వినాయక చవితి నిన్న చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. మరి మళ్ళీ నెక్స్ట్ అంటే చాలామందికి వీకెండ్, లాంగ్ వీకెండ్ రావచ్చు, ఫ్రైడే, సాటర్డే, సండే అండ్ మండే. మరి తరువాత మళ్ళీ ఈరోజు వర్కింగ్కి వెళ్ళాలంటే అబ్బా నిజంగా అస్సలు ఎంత కష్టతరమైన పని కదా. అది తలుచుకుంటే మనకి అబ్బా అది వాళ్ళు ఎవరు అనుభవిస్తే కానీ తెలియదు అంటుంటారు, రైట్? మరి హెల్తీగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇలాంటి విషయాలు తెలుసుకునే హెల్తీ మార్నింగ్స్కి స్వాగతం. మరి ఫిజికల్గా హెల్తీగా ఉంటే మనం సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నట్ట, మెంటల్ హెల్త్ కూడా అవసరమేనా, దీని గురించి తెలుసుకుందాం ఇవాల్టి హెల్తీ మార్నింగ్స్లో మరిన్ని విషయాలు.

దట్ వాజ్ ఎ వండర్ఫుల్ సాంగ్. ఆ పద్ బాంధవుడు సినిమా నుండి ఎంఎం కీరవాణి గారి కంపోజిషన్లో ఎస్పి బాలు చిత్రపడిన సాంగ్. మరి మనం మార్నింగ్ లేవగానే ఫోన్ చూస్తాం, డైలీ నోటిఫికేషన్స్ కూడా చెక్ చేస్తూ ఉంటాం, కానీ మన మనసు ఎలా ఉందో చెక్ చేసుకుంటామా? మరి దాన్ని ఎలా చెక్ చేసుకుంటారు అంటే ధ్యానం, మెడిటేషన్ అంటారు కదా. ధ్యానం అంటే గంటల తరబడి కళ్ళు మూసుకొని కూర్చోవలసిన అవసరం లేదు, కేవలం కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని శ్వాస మీద దృష్టి పెట్టడం నుండే షురు చేయొచ్చు. మరి అదేలాగా తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: Hey there! Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: స్టూడియో క్లాక్లో 7:13 అవుతుంది. మనం వింటున్నాం హెల్తీ మార్నింగ్స్. మరి ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్, ఇలా దీని గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. మెడిటేషన్ని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం

వల్ల మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీద చాలా ప్రభావం ఉంటుందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. స్ట్రెస్ తగ్గడం, కాన్సన్ట్రేషన్ పెరగడం, మెంటల్ క్లారిటీ మెరుగవడం, స్లీప్ క్వాలిటీ బాగుపడడం లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయన్నప్పుడు మనం కూడా వీలైనప్పుడు చేసేద్దాం కదా.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు హెల్తీ మార్నింగ్స్ విత్ మీ ఆచరంజిత్ ఓన్లీ ఆన్ ఏఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనసు ప్రశాంతంగా ఉంటే కేవలం మన ఆలోచనలు మాత్రమే కాదు మన నిర్ణయాలు కూడా క్లియర్గా ఉంటాయంట. అందుకే డైలీ ఎన్నో, అంటే జనరల్గా ఎన్నో వాటి కోసం మన టైంని కేటాయించే మనం రోజులో కనీసం 1-5 నిమిషాలు మన కోసం మనం స్పెండ్ చేద్దాం. మనసుకు కూడా ఛార్జింగ్ అవసరమే. ఆ ఛార్జింగ్ పాయింట్ ఏంటో తెలుసా? మెడిటేషన్.

హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు విత్ మీ ఆచ రంజిత్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో 7:28 అవుతుంది. మరి కాలం

ఏదైనా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో ఉండాల్సింది రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్. మరి ఇమ్యూనిటీ అంటే ఏదో ఒక మ్యాజిక్ ఫుడ్ తింటే ఒక్కసారిగా పెరిగిపోయేది కాదు కదా. మనం రోజువారీ ప్లేట్లో మనం చేసే చిన్న చిన్న ఛాయిస్తో తయారే ఒక హెల్తీ షీల్డ్ అన్నమాట. మరి దాని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: హెల్తీ మార్నింగ్స్ వింటున్నాం. మరి హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అని అందరికీ అనిపిస్తుంది, కానీ అలా ఉండాలంటే ఏం చేయాలనేది మాత్రం తెలిసినా కొన్నిసార్లు పాసిబుల్ కాదు. కొన్నిసార్లు ఇంకా మన బద్ధకమో లేకపోతే నెగ్లియన్సో లేకపోతే ఏదో తెలియదు కదా. సో మరి మన బాడీకి ఇమ్యూనిటీ అనేది ఒక న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. అందుకే ఇమ్యూనిటీ గురించి మాట్లాడేటప్పుడు ట్యాబ్లెట్స్ కంటే ముందు మనం తినే ప్లేట్ గురించి ఆలోచించాలి. మరి ఆ ప్లేట్లో ఏముండాలో కూడా తెలుసుకుందామా ఈ పాట తర్వాత. పాడన తీయగా అంటూ వచ్చేస్తోంది వాసు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ పాడిన బ్యూటిఫుల్ నెంబర్ మనందరి కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఇంకా ఇలాంటి పాటలు మాటలు చాలా ఉన్నాయి. స్టే ట్యూన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: సెవెన్ 7:42 అవుతుంది. హెల్తీ మార్నింగ్స్ వింటున్నాం కదా, మరి మన ప్లేట్స్ లో అంటే తినే ప్లేట్ లో ఏం ఉండాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ముందు వరుసలో ఉండేది ఏంటో తెలుసా? సిట్రస్ ఫ్రూట్స్, అంటే నారింజ, బత్తాయి, నిమ్మ వంటి విటమిన్ సి ఉన్న పండ్లు, తర్వాత ఆకుకూరలు, కూరగాయలు, బ్రొకోలీ లాంటి న్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి కదా అవి అన్నమాట. ఇంకా బాదం, విత్తనాలు, పప్పులు ఇలాంటి ఆహారం కూడా మన డైట్కి చాలా మంచి పోషకాలు అందిస్తాయి. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నమాట ఏంటంటే పెరుగు లాంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ కూడా మన ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. దట్ టూ మన ఇమ్యూనిటీ పెరగడానికి అది చాలా దోహదపడుతుంది అంటూ ఎక్స్పర్ట్స్ కూడా, డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు పెరుగు తినమని. రైట్, ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

సో మరి నంబర్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం మార్నింగ్ షో, హెల్తీ మార్నింగ్స్ విత్ మీ ఆర్ చిరంజీత్. సో మరి అలా మనం ఇంతకుముందు పాటకు ముందు మాట్లాడుకున్న ఫుడ్ని అలా తింటే సరిపోతుందా,

అంటే ఇమ్యూనిటీ పెరుగుతుందా? అంటే ఒక ప్లేట్లో రంగులు ఎక్కువైతే మన డైట్లో న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే జ్యూస్కి బదులు ఒక వోల్ ఫ్రూట్ని కానీ లేకపోతే స్నాక్ ప్లేస్లో కొన్ని నట్స్, లంచ్లో అయితే ఒక ఆకుకూర ఉండేటట్టు, ప్లేట్లో ఒక కూరగాయ ఉండేటట్టు ఇలా మార్పులు చిన్నగా చేసుకుంటే, ఆ మార్పులు చిన్నవే కానీ రోజు చేస్తే మంచి హెల్తీ హ్యాబిట్స్ అవుతాయన్నమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం. ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత వచ్చేస్తోంది వర్షం సినిమా నుండి కార్తీక్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన కోపమా నా పైన అంటూ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు

0: రెండవ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు. మరి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆహారం ఒక్కటే ఇమ్యూనిటీకి సొల్యూషన్ కాదు కదా. మంచి నిద్ర, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ మేనేజ్మెంట్, పరిశుభ్రత, ఇవన్నీ హెల్తీ లైఫ్ స్టైల్లో భాగమే. సో హెల్తీ ఫుడ్స్కి ఫౌండేషన్ రోజు మనం సెలెక్ట్ చేసుకునే ఫుడ్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో స్టే హెల్తీ, స్టే హ్యాపీ, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హెల్తీ మార్నింగ్స్. ఇంకా మరిన్ని విషయాలు, మంచి మంచి పాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. యూపీఐ ద్వారా 2,000 రూపాయల వరకు జరిగే లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేసే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్ ఎలాంటి ఛార్జీలు విధించలేరని గెజెట్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఎల్లుండి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సిఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును హైదరాబాద్లో నివాసంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 22న జరిగే అలైబలై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. అలైబలై తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక అని, వివిధ రాజకీయ సామాజిక వర్గాల మధ్య స్నేహం సోదరభావం ఐక్యత పెంపొందించే వేదికగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని దత్తాత్రేయ తెలిపారు. బ్రిక్స్ సదస్సు విజయవంతమైందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా దేశాల అధినేతలు స్వయంగా హాజరు కావడం ద్వారా భారత్ శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాద చర్య ఏదైనా అది ఒక నేరపూరి చర్య అని బ్రిక్స్ దేశాలు స్పష్టంగా పేర్కొన్నాయని జయశంకర్ చెప్పారు. నయా భారత్ నష్యా ముక్త్ భారత్ ఉద్యమం ఇప్పటి వరకు 34,54,00,000 పైగా పౌరులకు చేరుకుందని సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో 13,70,00,000 మందికి పైగా యువత, 10,64,00,000 మందికి పైగా మహిళలు ఉన్నారని తెలిపింది. 3 మ్యాచ్ల పురుషుల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ T20లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 9 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జ రంజిత్, మీ అందరికీ వైబ్రెంట్ హైదరాబాద్కి స్వాగతం. సో డే ఇంపార్టెన్స్, ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ఈ సెగ్మెంట్కి మీరు రెడీయా? అయితే తెలుసుకుందాం. ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత వచ్చేస్తోంది మంచి పాట, అప్పుడు ఇప్పుడు అంటూ సిద్ధార్థ పాడిన సాంగ్ బొమ్మరిల్లు నుంచి. మరి ఈ పాట తర్వాత ఏంటి ఈవెంట్స్, ఏంటి విషయాలు, ఇవన్నీ తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ రెండవ దశలో భాగంగా ఈ

0: 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నాం. మరి వైబ్రెంట్ హైదరాబాద్ లో ఏ అంటే ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం అంటే, చిన్నప్పుడు డెమోక్రసీ అంటే ఏంటి అనే ఈ క్వశ్చన్ కి గుర్తున్నా లేకున్నా ఎలాగోలా ఒక ఆన్సర్ రాసేవాళ్ళం కదా. కానీ ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఎన్నికలు వస్తేనే ఓటు వేయడం మాత్రమే అనుకుంటే మాత్రం పొరపాటే. ప్రజాస్వామ్యం అంటే మనకు నచ్చిన ప్రశ్న అడిగే హక్కు, మన అభిప్రాయాల్ని చెప్పే స్వేచ్ఛ, ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించే బాధ్యత, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం దీని గురించి ఈ పాట తర్వాత.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం. మరి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ జరుపుకుంటాం. ప్రజాస్వామ్యానికి శక్తి పార్లమెంట్లో మాత్రమే కాదు, ప్రతి ఒక్క పౌరుడి పార్టిసిపేషన్లో ఉంటుంది. ఓటు వేయడం మన హక్కైతే సమాజం పట్ల బాధ్యతగా ఉండడం మన కర్తవ్యం. ఇంకా చెప్పాలంటే ప్రజాస్వామ్యం అంటే మన గొంతు వినిపించడం మాత్రమే కాదు, ఇతరుల గొంతును వినడం కూడా. మనకు నచ్చని అభిప్రాయం వినిపించినప్పుడు కూడా నీ మాటకు నా విలువ ఉంటుంది అని చెప్పగలిగితే అదే నిజమైన డెమోక్రటిక్ స్పిరిట్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

స్టూడియో క్లాక్ లో ఎగ్జాక్ట్ గా 8:29 అవుతుంది. మనం వింటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే రంజిత్. సో ఒక ఇంజనీర్ దేశ నిర్మాణంలో ఎంత పెద్ద పాత్ర ఉండొచ్చో నిరూపించిన మహనీయుడైన నీటిపారుదల, ఆనకట్టలు, వరద నియంత్రణ వంటి రంగాల్లో ఆయన చేసిన కృషి భారతదేశ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అధ్యాయం. ఆయన జీవితాన్ని చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. మరి ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

8:35 అవుతుంది స్టూడియో క్లాక్లో. మనం వైబ్రెంట్ హైదరాబాద్లో చాలా విషయాలు మాట్లాడుతున్నాం కదా. దేశ అభివృద్ధి చెందాలంటే ఆలోచనలు పెద్దవిగా ఉండాలి, వాటిని అమలు చేసే డిసిప్లిన్ ఇంకా పెద్దదిగా ఉండాలన్న గొప్ప ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ఇవాళ. ఆయన పేరెంట్స్ వాళ్ళ పరిస్థితి బాగలేకపోయినా ఒక సాలిడ్ ఎడ్యుకేషన్ ఉండాలి మా అబ్బాయికి అంటూ విశ్వేశ్వరయ్య గారిని చాలా బాగా చదివించారు. అలా చదివించే టైంలోనే చిన్నప్పుడే వాళ్ల నాన్నగారు చనిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ తీసుకున్న ఆయన గవర్నమెంట్ ప్రోత్సాహంతో చదువుకొని దేశానికి తనవంతు కర్తవ్యంగా చాలా సేవలందించారు. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

టుడే క్లాక్ లో 8:40 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. మరి వైబ్రెంట్ హైదరాబాద్ లో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి గురించి మాట్లాడుతున్నాం ఇవాళ. సో 1955లో ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారత్ రత్నతో సత్కరించింది మన భారత ప్రభుత్వం. ఆయనకు రెస్పెక్ట్ గా మన ఇండియాలో ఇవాళ ఇంజనీర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ప్రతి ఇంజనీర్ కి ఒక ఇన్స్పిరేషన్, ప్రాబ్లం చూసి ఆగిపోవడం కాదు, సొల్యూషన్ ఆలోచించి ముందుకు వెళ్ళడం, అదే నిజమైన లెగసీ ఆఫ్ విశ్వేశ్వరయ్య, దట్ వీ నీడ్ టు ఫాలో అన్నమాట. సో ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇంజనీర్స్ డే చెప్తూ, మరి మనం చేసే పనిలో మనం ఇంకా ఏ చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది అని ఆయన చేసిన సేవలు కానీ ఆయన చేసిన పనుల వల్ల మనకు తెలుస్తుంది. ఇంకా మరిన్ని విషయాలు వైబ్రెంట్ హైదరాబాద్లో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: రీడ్ విత్ రెయిన్బో.
3: Good morning.

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंग दी कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई,
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड.
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्न ए हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9.
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन.
0: जश्न ए हैदराबाद.
2: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. మరి వైబ్రెంట్ హైదరాబాద్ లో తర్వాత సూపర్ హిట్ నెంబర్ ఖళేజా సినిమా నుండి హేమచంద్ర అండ్ శ్వేత పాడిన పిలిచే అంటూ ఈ సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎల్లుండి జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించడంతో పాటు కొద్దిసేపట్లో పరేడ్ రిహార్సల్స్ పర్యవేక్షిస్తారు. అనంతరం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి అసెంబ్లీ సమీపంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు జరిగే మహిళా శక్తి స్కూటీ ర్యాలీలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం తాజ్ పలక్నమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీం అగాఖాన్ వీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. సాయంత్రం 7 గంటలకు విద్యుత్శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమీకాన్ ఇండియా 2025 ఐదవ ఎడిషన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిందీ భాష దినోత్సవం సందర్భంగా నిన్న మాట్లాడుతూ హిందీ భాష ఏ ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు పీఆర్ఓ పీఏలపై నిన్న సాయంత్రం సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో దాడి జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ముసుగు ధరించిన పోలీసులే దాడి చేశారని, విచారణ గదిలో వెళ్లి మరీ వారిపై దాడికి ఎత్తించారని పేర్కొన్నారు. అయితే హరీష్ రావు చేసిన ఆరోపణలో నిజం లేదని సైఫాబాద్ పోలీసులు వివరణ ఇచ్చారు. హైదరాబాద్ బొల్లారంలో ఆర్బీ మద్రాస్ రెజిమెంటల్లో ఆయుధాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు మాజీ హవిల్దార్ మల్లేష్ను కోర్టు అనుమతి మేరకు పోలీసులు ఈరోజు కస్టడీకి తీసుకోనున్నారు. ఆయుధాల చోరీ వెనుక అసలు కారణాలపై లోతుగా ప్రశ్నించనున్నారు. మరోవైపు మల్లేష్ తన ఫోన్లో డిలీట్ చేసిన డేటా దర్యాప్తు బృందాలు రికవరీ చేస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్లో ఖైరతాబాద్ బడా గణేష్ను చూసేందుకు భక్తులు పోటెత్తారు. గవర్నర్ దంపతులు స్వామికి తొలిపూజ చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పంచముఖ సంకటహర మహాగణపతిని తొలిరోజు సాయంత్రం 6 గంటల వరకు 75,000 పైగా భక్తులు దర్శించుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్. 2 o'clock సమయం 9 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు.

0: రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో 9:04 దాటి అలా ముందుకు వెళ్తుంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నాం. సో మరి వైబ్రెంట్ హైదరాబాద్ అనగానే మనకి సంస్కృతి, కళలు, ఇలా వీటితో పాటు సినిమా కూడా ఉంటుంది. మరి సినిమా అనగానే గుర్తొచ్చేది, సినిమా అంటే ఆహా ఎంత బాగుంటుంది అని మనం అనుకుంటాం, కానీ తెర వెనక ఎంత కష్టపడతారు, బిహైండ్ ద స్క్రీన్స్ అనేవి మనకు అసలు నార్మల్గా తెలీదు. మరి ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ఫిలిం డైరెక్టర్ అనిల్ నక్క మనతో ఉన్నారు స్టూడియోలో. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అనిల్ గారు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రెయిన్బో స్టూడియో.
1: హాయ్ అండి, గుడ్ మార్నింగ్.
0: సో నేను ఇంత ఎక్సైటెడ్గా ఉన్నాను, మీరు మాత్రం కూల్గా ఉన్నారు. అంటే సినిమా తీస్తున్నప్పుడు టెన్షన్ ఉంటుందా, లేకపోతే సినిమా తీసిన తర్వాత టెన్షన్ అనిపిస్తుందా, ఎలా అనిపిస్తుంది జనరల్గా?

0: ఇంకా సినిమా తీసినప్పుడు ఎంత టెన్షన్ ఉంటుందో సినిమా రిలీజ్ చేయడానికి అంతకంటే ఎక్కువ టెన్షన్ ఉంటుంది.
1: ఓకే, సో మరి అనిల్ నక్క గారు మనతో స్టూడియోలో ఉన్నారు, మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఒక చిన్న పాట తర్వాత. సో మరి సినిమా అంటే ఏంటి, ఆ సినిమా నేపథ్యం, దాని కష్టాలు, కన్నీళ్లు అన్నీ ఉంటాయి కదా.
0: ఎస్ ఎస్
1: ఎస్, అవన్నీ తెలుసుకుందాం ఈ చిన్న పాట తర్వాత. స్టే ట్యూన్.

0: రైట్, ఇలాంటి మ్యూజిక్ వినుకుంటూ మరి అనిల్ గారు చెప్పే విషయాలు వింటుంటే, ఈ సూపర్ హిట్ నంబర్స్ వింటుంటే, వైబ్రెంట్ హైదరాబాద్ లో ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. సో మరి అనిల్ గారు, ఒక డౌట్ నాకు. మీరు సంజీవ్ అనే సినిమా తీశారు కదా, సో ఈ సినిమా చేయాలనే ఆలోచన కంటే ముందు మీకు ఎప్పుడు సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది?
1: బేసిక్గా సినిమాలకు రావడానికైతే చిన్నప్పుడే, ఓ 5th 6th క్లాస్లో ఉన్నప్పుడే సినిమాలకు రావాలని ఎందుకో తెలియని కోరిక వచ్చింది.
0: ఓకే,
1: లైక్ చిన్నప్పుడు సునీల్ గారిని వీళ్ళందరినీ చూసినప్పుడు ఇన్స్పైర్. నేను బేసిక్గా యాక్టర్ని, డైరెక్టర్ కంటే ముందు యాక్టర్ అయిదామని చెప్పి ట్రావెల్ అయ్యి ఫ్రమ్ ద 6th క్లాస్ 5th క్లాస్ నుంచి నేను ఇండస్ట్రీకి రావాలని ఉండే.
0: ఓకే,
1: ఇట్స్ ఆఫ్టర్ ఇంటర్ ఆ టైంలో హైదరాబాద్ వచ్చి ఇంకా ఫుల్ టైం స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసిన. ఇట్స్ అరౌండ్ 8-9 ఇయర్స్ నుంచి. ఎస్.
0: ఓకే, సో మరి ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఎటువంటి, అంటే ఏమనిపించింది, నేను నిలదొక్కుంటాను అనిపించిందా, లేకపోతే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉండే అప్పుడు?
1: అంటే ఇక్కడ రాగినంత వరకు మనకు ప్రపంచం చిన్ననే కనబడుతుంది దూరంకి వెళ్ళి, అని లోపల ఎంత కష్టాలు ఉన్నాయి, ఏం బాధలు ఉన్నాయి, అవన్నీ మనకు తెలియదు.
0: కరెక్ట్, దూర కొండలు నునుపు అంటారు.
1: రైట్ రైట్, అదే. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి వచ్చినప్పుడు ఏమనుకున్నా, అరే వచ్చేయచ్చు, సినిమా కొట్టేయచ్చు, మన నాపిటోడే లేడు రాబోయ్ అని చెప్పి అనుకున్నా ఊరు నుంచి వచ్చినప్పుడు. వన్స్ వచ్చిన తర్వాత వన్ బై వన్ కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతున్నప్పుడు మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది అన్నట్టు.
0: ఓకే,
1: ఇది అలవాటు చేసుకోవాలి, ఇది అలవాటు చేసుకోవాలని చెప్పి. సో అట్లా ప్రాసెస్ చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ కష్టం అనిపించలేదు, స్టార్టింగ్ స్టేజ్లో తెలుసుకోని ముందు కష్టం అనిపించలేదు, తెలుసుకున్న కొద్దీ అలవాటు అయిపోయింది.
0: ఓకే, ఇప్పుడు ఏదైనా మనకి తినక ముందు ఎలా ఉంటో తెలియదు, కానీ తింటుంటే దాని రుచి తెలుస్తుంది అంట.
1: అంతే.
0: రైట్, ఇంకా ఈ ఫన్నీ కాన్వర్జేషన్ మనం కంటిన్యూ చేద్దాం ఒక చిన్న పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రైట్, టుడే క్లాక్ లో 9:11 అవుతుంది. మనం వైబ్రెంట్ హైదరాబాద్ లో ఫిలిం డైరెక్టర్ నక్క అనిల్ కుమార్ మనతో ఉన్నారు. సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో అనిల్ గారు చెప్పండి, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చే ముందు చాలా మందికి ఒక కళ ఉంటుంది, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి, మనకంటూ ఒక స్టార్డమ్ అనేది చాలా దూరం ఉన్నా ఒక వాల్యూ ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఆ కన్నీళ్లు కష్టాలు అనేవి చూసే వాళ్ళకి అస్సలు తెలియదు, బట్ అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. సో మరి మీ జర్నీలో మీరు ఎటువంటిది ఫేస్ చేశారు?
2: లైక్ అంటే చాలా చేసినాం అన్ని చెప్పుకుంటే కొద్దిగా అనుభూతి వర్కౌట్ అవుతుంది మనకు. అది అన్ని లైక్ చెప్తా అంటే వచ్చిన చెప్పాను కదా 8 ఇయర్స్ అవుతుంది అని చెప్పి మెనీ ఫేజెస్ ఉన్నాయి. లైక్ నేను యూట్యూబ్కి వర్క్ చేసిన, యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్లలో, స్కెచ్ వీడియోస్లలో యాక్ట్ చేసిన, తర్వాత కమింగ్ టు థియేటర్స్ చేసిన, రవీంద్ర భారతిలో చాలా వరకు నాటకాలు చేసినాం మేము. ఎందుకంటే యూట్యూబ్లో రాగానే ఎక్కడ చేయాలో అర్థం కాకుండా తిరుగుతున్న హైదరాబాద్లో అప్పుడు యూట్యూబ్లో చేస్తే ఛాన్స్లు వస్తాయని చెప్పి ఒక చిన్న ఆశ ఉంది. యూట్యూబ్లో చేస్తున్న సేపు వర్కౌట్ అయ్యేది కానీ ముందుకెళ్ళేది కాదు. సో చాలామంది నాకు సజెస్ట్ చేసింది యాక్టింగ్ ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటే ఇంకా యాక్టర్ అవ్వచ్చు నువ్వు, ఎందుకంటే డైరెక్షన్ అనేది మెయిన్ డీల్ కాదు. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా యూట్యూబ్కి వర్క్ చేస్తున్నా కూడా ఆ ఛానల్స్కి నాకు మెయిన్ డీల్ యాక్టింగ్. సో యాక్టింగ్ ఎన్హాన్స్ చేసుకోవడం చెప్పి ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు చెప్పడంతో ఇమీడియట్గా నేను రవీంద్ర భారతికి వచ్చేయడం, ఇక్కడ ఒక థియేటర్లో జాయిన్ అయిపోవడం, థియేటర్లో యాక్టింగ్ ప్రాక్టీస్, ప్లస్ ప్లేస్ మెనీ ప్లేస్ చేసినాం రవీంద్ర భారతిలో. దెన్ ఆఫ్టర్ ఒక టీమ్ ఫామ్ చేసుకున్నాను ఇక్కడనే నేను థియేటర్లో, థియేటర్ ఫ్రెండ్స్ని పట్టుకపోయి సినిమా చేసిన ఇప్పుడు అదే సంజీవ్.
1: ఓకే, సో మనకి ఏదైనా ఇప్పుడు మీరు అన్నట్టు మన ఫోకస్ ఎక్కడో ఉండి మనం చేస్తున్న పనుల్లో ఉన్నా అంత కాన్సన్ట్రేటెడ్గా చేయలేం, మన ఫోకస్ మాత్రమే కనిపిస్తుంటుంది.
2: అంటే నిజం ఇది. ఎందుకంటే నేను మల్టిపుల్గా ఫైనాన్షియల్స్ వల్ల నేను ఏం చేసామంటే మధ్యలో ఒక జాబ్ జాయిన్ అయినా, నాకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి గుడ్ మంచి జాబే ఉంది, ఐ ఎన్స్ గుడ్ అమౌంట్, బట్ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అది కనిపించట్లే, ఓన్లీ ఇదే కనిపిస్తుంది. సో అక్కడ 1 ఇయర్ చేసి ఇదంతా మన పని కాదని చెప్పి అక్కడ వదిలిపెట్టి సప్పగా ఇది వచ్చిన.
1: ఓకే, అయితే మీరు డైరెక్ట్గా మీ ఫోకస్ దగ్గరికి ఎంత తొందరగా రీచ్ అయ్యారు అనేది ఈ పాట తర్వాత తెలుసుకుందాం. రైట్, మరి ఇంకా అనిల్ గారు చెప్పే మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: రైట్ సూపర్ హిట్ మ్యూజిక్ వినుకుంటూ అనిల్ గారు చెప్పే విషయాలు తెలుసుకుంటున్నాం కదా. రైట్, మరి అనిల్ గారు ఇంకొక క్వశ్చన్ ఉంది మా దగ్గర. సో ఏంటంటే, కొన్ని సినిమాలు అంటే పెద్ద బడ్జెట్ లేకపోయినా కానీ ఒక పెద్ద కళని తెర మీదకి తీసుకురావచ్చని ప్రూవ్ చేశారు కదా, మరి ఈ జర్నీలో మీకు డబ్బు కంటే ఏది ఇంపార్టెంట్ అనిపించింది?
1: డబ్బు కంటే మానవ సంబంధం ముఖ్యం అనిపించింది.
0: ఓకే,
1: మెయిన్గా ఏంటంటే నా ఫ్రెండ్స్ కానీ నా చుట్టూ ఉన్న కొలాబరేషన్స్, బేసిక్గా సంజువ్కి బాగా వీలుగా అంటే ఇది తక్కువ బడ్జెట్లో నేను చేసినా అని చెప్తారు, కానీ అది కుదరడానికి మెయిన్గా టెక్నీషియన్స్ నుంచి, నా ఫ్రెండ్స్ నుంచి, ఆ కొలాబరేషన్స్ వల్లే, ఆ మానవ సంబంధాల వల్లే అంత తక్కువ బడ్జెట్లో నేను సంజీవ్ని ప్రూవ్ చేసుకోగలిగా.
0: ఓకే, కానీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కొన్ని కోట్స్ కూడా ఉంటాయి మరి.
1: అవునవును, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఎంతసేపు మానవ సంబంధాల మీద బతకలేం కదా,
0: అవును,
1: కొంతవరకు అయితే బతకొచ్చు. ఫస్ట్ ఒకసారి వాళ్ళు నా కోసం చేశారు,
0: అవును,
1: ఇప్పుడు ఇంకొకసారి కూడా చేయమనడం నా తప్పు, ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్థికంగా బతకాలి కదా, తినాలి కదా.
0: కరెక్ట్. సో మరి ఇంకా బడ్జెట్ కన్సర్న్స్ కూడా ఉంటాయి మీకు, ఇప్పుడు మానవ సంబంధాలు అన్నారు. సో మరి కొన్నిసార్లు ఏమైతే అంటే క్రియేటివిటీకి అవి అడ్డంకులుగా వస్తాయి.
1: అవును, అంటే మేము బేసిక్గా దీన్ని ఒక 120 మినిట్స్ తీద్దాం అనుకున్నప్పుడు అంత బడ్జెట్ లేదు.
0: ఓకే,
1: చిన్న నుంచి పెద్దగా మారదాం అనుకున్నప్పుడు 120 మినిట్స్ అనుకున్నాను నేను, బడ్జెట్ లేదు. బడ్జెట్ లేని టైంలో ఏం చేయొచ్చు, పెద్ద కథను ఒక 3 నిమిషాల పాటలో చెప్పేయచ్చు అన్న పాయింట్లో ఒక 2 పాటల్ని ఎక్స్టెండ్ చేసిండే సంజీవ్లో.
0: ఓకే,
1: సో ఆ పాట అంత కథని ఒక 1/2 గంట కథని ఒక 3 నిమిషాల్లో చెప్పేసేటట్టు లిరిక్స్ రాయించుకొని కట్ చేసుకుంటూ వచ్చాయి. ఇలాంటివి చాలా జిమ్మిక్కులు చేస్తే
0: అలా అంత తగ్గిపోయింది,
1: తగ్గిపోయింది. బేసిక్గా బడ్జెట్ కన్స్ట్రక్షన్, ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్ నేనే కాబట్టి.
0: ఓకే, సో ప్రొడ్యూసర్, యాక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ ఇప్పుడు డైరెక్టర్. సో మరి ఈ విషయాలు అంటే ఈ ఇన్ని రోల్స్ ప్లే చేసినప్పుడు మనకు కొంచెం టెన్షనో లేకపోతే కాన్ఫిడెన్స్ లో అవడమో జరుగుతుంటుంది. మరి దీని గురించి ఒక చిన్న పాట తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: రైట్, మనం వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నాం. స్టూడియో క్లాక్లో 9:23. మన స్టూడియోలో ఇవాళ అనిల్ నక్క గారు ఉన్నారు, ఫిల్మ్ డైరెక్టర్. ఆయన అడిగి ఆ జర్నీ ఎలా ఉంది, ఆ కన్నీళ్లు బాధలు ఇలాంటివన్నీ దాటితేనే కదా మనం సక్సెస్ అయ్యేది. ఏమంటారు అనిల్ గారు? సో మరి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు డైరెక్టర్గానే కాకుండా యాక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా ఇలా చేస్తున్నారు కదా మూవీస్లో కానీ షార్ట్ ఫిల్మ్స్లో కానీ, సో మరి కెమెరా ముందన్న అనిల్కి, కెమెరా వెనుకున్న అనిల్కి మధ్య ఎప్పుడైనా గొడవ జరిగిందా?
1: జరిగింది అంటే కొన్నిసార్లు చాలామంది ఉంటారు సెట్లో, పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ రాలేదు అనిపించినప్పుడు, అరే ఏంట్రా నువ్వు, నువ్వే కదా రాసింది, నీకెందుకు వస్తలేదు అని చెప్పి అనిపిస్తుంది. వీళ్ళిద్దరి కంటే ఎక్కువ ప్రొడ్యూసర్ అనిల్తోనే ఎక్కువ గొడవ అవుతా ఉంటుంది, డైరెక్టర్ అనిల్కి ప్రొడ్యూసర్ అనిల్కి.
0: సో యాక్టర్ అనిల్ కంటే మనకి తెలిసిందే కాబట్టి,
1: తెలిసిన పని కాబట్టి ఎక్కువసార్లు కాదు, ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది. కానీ ప్రొడ్యూసర్ అనిల్ కొత్తోడు కదా, డైరెక్టర్ అనిల్తో కొట్లాడుతా
0: ఉంటాడు. ఎట్లాంటి గొడవలు వచ్చేది, ఎట్లా ఓవర్కమ్ చేసేది? మరి
1: అంటే ఇప్పుడు కొన్ని సెట్ లో అందరు ఉంటారు, మనకు అందరికి ఫుడ్ పెట్టి, మన డైరెక్టర్ అనిల్ ఏంటంటే అందరికి అన్నం పెట్టాలి, ఇవన్నీ ఏముంటాయి. ప్రొడ్యూసర్ తొందర తొందర పని అయిపోవాలని, మేము తీసింది 4 రోజులనే షూట్, ఒక రష్ ఉండే, జనాలు ఉంటుండే, వాళ్ళందరికీ ఫుడ్ పెట్టాలి, అన్ని మెయింటైన్ చేసుకోవాలి. నాకున్న టీం ఇద్దరు ముగ్గురమే, వాళ్ళు సినిమా ఇక్కడ చేస్తుంది చూసుకోవాలా, బ్యాక్గ్రౌండ్ ఆ పనులు చూసుకోవాలి, అన్ని వాళ్ళే చూసుకోవాలి, నేనే చూసుకోవాలి. అప్పుడు అరే వాళ్ళని చూసుకోరా అని చెప్పి వీడు, లేదు లేదు ఫస్ట్ పని కావాలి రన్నింగ్. నాకు అడ్జస్ట్మెంట్స్ ఉంటుండే చాలా అలాంటివి.
0: ఓకే, అయితే ఇప్పుడు మీరు ఈ గ్యా అంటే ఈ కాన్వర్జేషన్ లో సినిమా 4 రోజులే తీసారన్నారు కదా, ఆ 4 రోజుల్లో ఎలా తీసారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారో తప్పకుండా తెలుసుకుందాం మీ పాట తర్వాత. రైట్, మరి వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: రైట్, తిప్పుకుంటున్నామంటే ఒక సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా. మరి వైబ్రెంట్ హైదరాబాద్ లో ఇవాళ సినిమాకి సంబంధించిన విషయాలు తన సొంత అంటే ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా యాక్టర్గా సంజీవ్ అనే సినిమా తీసిన అనిల్ గారు వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు అన్ని మనతో చెప్తున్నారు. ఎప్పటికీ కష్టాలు కన్నీళ్ళు అనే కాదు, కొన్నిసార్లు కొన్ని గుడ్ థింగ్స్ కూడా ఉంటాయి. సో మరి చెప్పండి అనిల్ గారు, మరి మీరు పోషించిన ఈ సంజీవ్ పాత్రలో అనిల్ నాక వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయా, లేకపోతే ఈ సినిమా తీసే ముందు అసలు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనిపించింది, అసలు ఎలా ప్లాన్ ఎలా ఉండేది?
1: వ్యక్తిగత అంటే బేసిక్గా నేను చెప్పాను కదా, నేను యాక్టర్ నుంచి డైరెక్టర్ రైటర్గా టర్న్ అయినా అని.
0: ఓకే,
1: టర్న్ అయినా అంటే చేసుకోవాల్సి వచ్చింది. లైక్ మనకు అవకాశం ట్రై చేస్తున్నప్పుడు ఎక్కడ వర్కౌట్ కానప్పుడు మనకు మనం రాసుకొని చేసుకుందామని చెప్పి అలా రాసుకొని చేసుకుందాం అనుకున్నాం. నేర్చుకోవాలి ఫస్ట్.
0: ఓకే,
1: నేర్చుకునే క్రమంలో రాసుకున్న కథ సంజీవ్.
0: ఓహో,
1: అంటే కొద్ది వరకు వర్క్షాప్స్ అవి అటెండ్ అయిన తర్వాత మనకంటూ ఒక కథ ఫుల్ ప్లేజ్ రాసుకుంది, పాస్ చేస్తే ఒక ట్రయల్ ఎగ్జామ్ మనకు అన్న పాయింట్లో రాసుకున్నా. సో నాలో ఉన్న ఎక్స్పీరియన్స్, నా చుట్టూ ఫ్రెండ్స్కి ఉన్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని రాసిన సంజీవ్ మొత్తం.
0: ఓకే, సో మరి కథ రెడీ అయిపోయింది, తర్వాత ఎవరిని తీసుకోవాలని ఎలా డిసైడ్ అయిపోయారు?
1: ఎండ్ ఆఫ్ ద డే నన్ను ప్రూవ్ చేసుకోవడానికి రాసిన కాబట్టి నేను ఎండ్ ఆఫ్ ద డే ఉంటా.
0: రైట్,
1: తర్వాత ఎవరినో బయట వాళ్ళని తీసుకురావద్దు, ఎందుకంటే నేను అప్పటికి థియేటర్లో ఉన్నాను.
0: అవును,
1: థియేటర్లో నా చుట్టూ సేమ్ నేను ఏదైతే ఇష్యూ ఫేస్ చేస్తున్నా, నా చుట్టూ నా ఫ్రెండ్స్ కూడా సేమ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు.
0: ఓకే,
1: వెళ్తున్నారు, ఆడిషన్స్ అటెండ్ అవుతున్నారు, బట్ ప్రాపర్ రిటర్న్స్ కాల్ బ్యాక్స్ లేవు, ఎట్లా అని చెప్పి వాళ్ళు అదే ఆలోచిస్తారు. సో వాళ్ళందరికీ కూర్చోబెట్టి చెప్పిన, లైక్ మనందరం కలిసి చేద్దాం, రిలీజ్ చేసే బాధ్యత నాది,
0: ఓకే,
1: సినిమా తీసేదాకా బాధ్యత మీది అని చెప్పి వాళ్ళకి అప్ప చెప్తే వాళ్ళు నాతో ఉన్నారు ఫ్రెండ్స్. మేము ఒక ఐదుగురం గ్యాంగ్లా ఫామ్ అయిపోయి మేమే మొత్తం చూసుకొని చేసినాం. సో యాక్టర్స్ని కూడా మా థియేటర్స్ నుంచి నా చుట్టుపక్కల అప్పటి వరకు యూట్యూబ్లో చేస్తున్న వాళ్ళు ఒక ఇద్దరిని తీసుకొని చేసిన, నా చుట్టూ నా ఫ్రెండ్సే అందరు యాక్టర్స్.
0: ఓకే, సో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కలిగించినట్టుంటుంది, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు మీలాగే కష్టపడ్డారు కాబట్టి అవకాశం వచ్చింది కదా, 100% ఇద్దామని వాళ్ళు అనుకుంటారు.
1: Yes, 100%.
0: ఓకే, సో మా దగ్గర ఇంకా క్వశ్చన్ రెడీగా ఉంది, చిన్న పాట తర్వాత లెట్స్ కంటిన్యూ దిస్. సో ఈ సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది మన కోసం ధీరే ధీరే అంటూ సంజిత్ హెగ్డే అండ్ రోహిణి పాడిన ఈ సూపర్ హిట్ నెంబర్. తర్వాత మరిన్ని క్వశ్చన్స్ ఈ కాన్వర్సేషన్ కంటిన్యూ చేద్దాం, స్టే ట్యూన్డ్.

0: టుడే క్లాక్ లో 9:32 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నాం. మరి వాళ్ళ స్టూడియోలో అనిల్ నక్క ఫిల్మ్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన జర్నీ అంటే ఒక సినిమా తీయాలంటే ఏం చేయాలి, ఎలా కష్టపడాలి, ఆ క్యాస్ట్ అండ్ క్రూని ఎలా సెలెక్ట్ చేయాలి, ఇవన్నీ మాట్లాడుతున్నాం. సో చెప్పండి అనిల్ గారు, మరి ఇప్పుడు సినిమాని 4 రోజుల్లో మాత్రమే తీశారన్నారు. సో 4 రోజుల్లో సినిమా తీయడం కాదు కదా, అసలు స్క్రిప్ట్ రాద్దామన్నప్పుడే 10 రోజులు పడుతుంది జనరల్గా. సో మరి 4 రోజుల్లో సినిమా తీయడం అంటే ఎంత, దాని వెనుకున్న కష్టం దాని గురించి చెప్పండి ఒకసారి.
1: బేసిక్గా నాకు కూడా స్క్రిప్ట్ రాయడానికి ఎక్కువే టైం పడుతుంది.
0: ఓకే,
1: తీయడానికి 4 రోజులు పట్టింది. ఎందుకు అని అంటే అది బికాస్ ప్రొడ్యూసర్, ఇన్సెప్ చెప్పాను కదా ప్రొడ్యూసర్ నేనే అని చెప్పి.
0: అవును,
1: ప్రొడ్యూసర్ నేనే అవడం వల్ల తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేయాలి. ఎట్లా కంప్లీట్ చేయాలి అని ఆలోచించుకున్నప్పుడు ఫ్రెండ్స్తో కూర్చొని ఒక టీమ్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ 1.5 మంత్ వర్క్ చేసాం.
0: ఓకే,
1: ఈ 4 రోజులు షూట్కి ప్రీ ప్రొడక్షన్ 1.5 మంత్ చేసాం.
0: ఓకే,
1: ఎందుకనంటే ప్రతిదీ ప్లాన్ మేము చేసిన ఈ టైంకి రాసుకున్నాము. ఒక పేపర్ మీద ఒక ఫార్మాట్ ఉంటుంది మాకు, ఆ పేపర్ రాసుకున్నాము. ఈ టైం 9 to 10 ఇది అవ్వాలి అని అంటే ఆ షార్ట్ అయిపోవాలి.
0: ఓకే,
1: అలా డిజైన్ చేసుకున్నాం. యాక్టర్స్ని కూడా 2 టేక్ వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేసినాం. సినిమాలో ఒక 100% లెక్కేసుకుంటే సినిమా మొత్తంలో 80% ఆఫ్ సినిమా మొత్తం సింగిల్ టేక్లో అయిపోయింది. అంటే యాక్టర్స్ అంతా అంత ప్రిపేర్డ్ ఉండి అన్నట్టు.
0: సింగిల్ టేక్ లోనే అయిపోవాలి, మళ్ళీ రీటేక్
1: రీటేక్ ఎందుకంటే 70 మినిట్స్ ని 4 డేస్ లో కొట్టాలంటే నేను టేక్స్ చేసుకుంటుంటే టైం ఉండదు.
0: కరెక్ట్.
1: సో అదే 80% ఆఫ్ ప్లస్ మేము తీసింది కూడా ఎడిటర్తో మాట్లాడుకొని ఎంత కావాలో అంతే తీసినాం. మేం వేస్టేజ్ ఏమీ పోలేదు సినిమాకి వెళ్ళి, జస్ట్ 1.5 మినిట్ మాంటేజ్ తీసేసినాం తప్ప.
0: ఓకే,
1: మేము తీసిన ప్రతి విజువల్ సినిమాలో ఉంది.
0: ఓకే, సూపర్. అసలు
1: సో అట్లా ప్రతిదీ ప్రీ ప్లాన్డ్ గా చేసినాం కాబట్టి 4 డేస్లో క్రాక్ చేయగలిగినాం. ప్లస్ 4 డేస్లో క్రాక్ చేయాలంటే చెప్పాగా అంతకుముందు మానవ సంబంధాలు అని చెప్పి, ఆ మానవ సంబంధాల వల్ల బాగా వర్కౌట్ అయింది.
0: సో మరి ఇప్పుడు మీరు ఇంకో మాట అన్నారు, 80% మేమేమనుకున్నామో పేపర్ మీద అది తీసామన్నారు. ఆ 20% ఎక్కడైనా క్లాషెస్ కానీ అలా వచ్చాయా?
1: లేదు, ఆ 20% టేక్స్ పడ్డాయి. కొన్నిసార్లు టెక్నికల్ గా అవ్వచ్చు, కొన్నిసార్లు మన ఏమంటారు లైట్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు యాక్టర్స్ తడబడ్డం అవ్వచ్చు, కొన్నిసార్లు డిస్ట్రాక్షన్స్ అవ్వచ్చు, మెనీ థింగ్స్ వల్ల ఆ 20% మాత్రమే చేంజ్.

0: చాలా సినిమాలో 50-60% ఆఫ్ కంటెంట్ సింగిల్ టేక్స్ అవ్వడం చాలా కష్టం,
1: కష్టం అవును.
0: అలాంటిది ప్రీ ప్లాన్ చిన్న అంటే కాంటెంపరీ థింగ్ కాబట్టి ఈజీగా మౌల్డ్ చేయగలిగిన నేను యాక్టర్స్ ని కూడా.
1: ఓకే,
0: అంటే ఇప్పుడు పెద్దలు కూడా చేసుకోవచ్చు కానీ కాంటెంపరీ థింగ్స్ కాదు కాబట్టి ఇట్స్ టేక్స్ టైమ్. టెక్నికల్ కూడా మన దగ్గర ఎక్కువ ఎక్విప్మెంట్ ఉండేది కాబట్టి పెద్ద ఇబ్బంది అయ్యేది కాదు.
1: ఓకే,
0: ఇప్పుడు పెద్ద సెట్కి వెళ్తే చాలా లైట్లు ఉంటాయి, చాలా కెమెరాలు ఉంటాయి, చాలా కథ ఉంటుంది, చాలా మంది టెక్నీషియన్స్ ఉంటారు. మన దాంట్లో తక్కువ మంది టెక్నీషియన్స్, తక్కువ లైట్స్, తక్కువ కెమెరా, చిన్న కెమెరా, తక్కువ మటారు నార్మల్ లెన్స్ కాబట్టి అది చేంజ్ చేయడానికి టైం పట్టేది కాదు. సో దాన్ని ధన ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది ప్లాన్ చేసుకుంటుండే. ప్లస్ డిఓపి కూడా అంతే ప్లాన్డ్, అంటే ఇప్పుడు మెయిన్ కీ రోల్ ప్లే చేయాల్సింది ఆ 4 డేస్లో షూట్ చేయడానికి డిఓపి. సో డిఓపి అంతే ప్లాన్డ్గా మేము ఏదైతే ప్లాన్ ఇచ్చినామో అది దాటకుండా ఆయన చేతిలో ఆ పేపర్ పెట్టుకొని అది అయ్యేలా, ఇప్పుడు మేము ఎంత టెన్షన్ కూడా మాకంటే 2 ఇంచులు ఎక్కువ టెన్షన్ కూడా ఆయన కంప్లీట్ చేసిండు. సో అది పాసిబుల్ అయింది మెయిన్ డిఓపి.
1: ఓకే, సో ఇప్పుడు 4 డేస్లో అన్నారు, 4 డేస్ అన్నప్పుడు లొకేషన్ అయితే ఒకటే ఉండదు కదా, సో డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నప్పుడు జర్నీ చేయాల్సి ఉంటుంది. మరి అక్కడ 20 లొకేషన్స్?
0: Yes.
1: అంటే హైదరాబాద్ లోనేనా లేకపోతే?
0: యా, హైదరాబాద్. అంటే మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం అంటే 4 డేస్ 4 డిఫరెంట్ లొకేషన్స్ ఏరియాస్.
1: ఓకే,
0: 4 లొకేషన్స్ డిఫరెంట్ ఏరియాస్.
1: ఓకే,
0: ఫస్ట్ రోజు బోయిన్పల్లిలో చేసాం, 2వ రోజు హైటెక్ సిటీలో చేసాం,
1: ఓకే,
0: 3వ రోజు నాంపల్లిలో చేసాం, 4వ రోజు పద్మనాభనగర్ లో చేసాం.
1: ఓకే,
0: ఆ లొకేషన్స్ కి సీన్స్ కి అదే ముందు ప్రీ ప్రొడక్షన్, అందుకే ఎక్కువ టైం పట్టింది ఇవన్నీ మోల్డ్ చేసుకోవడానికి.
1: ఓకే, సో మరి ఇలా అంటే ఇలా లొకేషన్స్ అన్ని తిరుగుతున్నప్పుడు మరి ఏమంటారు యాక్టర్స్ 4 5 ఎందరు ఉన్నారు ఇందులో?
0: యాక్టర్స్ 23 మెంబర్స్.
1: 23 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో 23 మెంబర్స్ ని పట్టుకొని 4 లొకేషన్స్ తిరుగుతూ,
0: అంటే ఏ రోజు ఆ రోజు, అంటే ఇప్పుడు 23లో ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే అన్ని రోజులు షూట్ ఉంది.
1: ఓకే,
0: అట్లే ప్లాన్ చేసుకున్నాం బేసిక్గా. మిగతా వాళ్ళందరికీ ఒకే లొకేషన్కి వచ్చారు, 2 లొకేషన్లకు వచ్చేటట్టు క్లోజ్ చేసేసుకుంటాం. వాళ్ళు కూడా ఎట్లా అంటే యాక్టర్స్ వాళ్ళు ప్యాషనేటే కాబట్టి వాళ్ళు నన్ను అసలు 0% ఇబ్బంది, డైరెక్ట్ నేను ఇక్కడ షూట్ అని చెప్తే లొకేషన్కి వచ్చేటోళ్ళు షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళు. వాళ్ళు ఎలా వచ్చిర్రు ఎట్లా పోయారు అది కూడా నాకు, అంటే వాళ్ళకు డౌట్స్ ఉన్నా నా ఫ్రెండ్స్ హరీష్కో అచ్యుత్కో కాల్స్ వస్తుండే తప్ప నాకు రాకపోతుండే. నన్ను వదిలేసేటోళ్ళు నువ్వు పని నువ్వు చేసుకో అని.
1: అంతే, మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు?
0: అవునవును, అంత క్లారిటీ ఉన్నారు కాబట్టి అందరూ వర్కౌట్ అయింది.
1: ఓకే, ఆ కోఆర్డినేషన్, అంటే ఆ కోఆర్డినేషన్ బాగుంది కాబట్టి మీరు అనుకున్న 4 డేస్లో సినిమా తీసేశారు.
0: అంతే అంతే, కోఆర్డినేషన్.
1: ఓకే, నైస్. మరి ఇప్పుడు ఇంత అప్లాజ్ వస్తుంది సినిమాకి, మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిగిన విషయాలన్నీ తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: 9:40 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నాం. ఫిలిం డైరెక్టర్ అనిల్ నక్కా మనతో ఉన్నారు స్టూడియోలో. ఆ జర్నీ చెప్తున్నారు. మరి అనిల్ గారు చెప్పండి, సంజీవ్ సినిమా అంతా అయిపోయింది, సో దీనికి రిలీజ్ అనే డేట్ అంటే సినిమా తీయాలనే తపన ఉంటుంది, ఆ సినిమా తీస్తాము, ఆ తర్వాత మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది ఆ సినిమాని ఎక్కడ స్క్రీన్ చేయాలి, ఎక్కడ రిలీజ్ చేయాలనేది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఎలా ప్రొసీడ్ అయ్యారు సినిమా రిలీజ్ కోసం?
1: యాక్చువల్గా తీసిన దానికంటే ఎక్కువ అదే టెన్షన్.
0: ఓకే,
1: ఏంటంటే రెడీ అయిపోయింది సినిమా అయితే మేము అనుకున్నట్టు అనుకున్న దానికంటే బాగా తీసినాము. మేము ముందే ఏదో ఏదో అనుకున్నాం, ప్లాన్ చేసుకున్న దానికంటే మంచిగా తీసినాం.
0: ఓకే,
1: బట్ ఫస్ట్ ఎక్కడో దగ్గర షార్ట్ మాకు ప్రొఫైల్ లాగానో షార్ట్ ఫిల్మ్ లాగానో తీద్దాం అనుకున్నప్పుడు బాగుండే. అదంతా డెవలప్ అయిపోయి అంత మంచి జరిగిపోయింది అవుట్పుట్, ఇది తీసుకుంటారులే అనే ఒక నమ్మకం. సేమ్ ఏంటంటే అందులో దిగేదాకా మనకు తెలియదు కదా, యాక్టింగ్లో ఎట్లయితే ఏందో ఇక్కడ కూడా సేమ్ అట్లే. ఓటీటీకి పిచ్ చేద్దాము అని చెప్పి వెళ్ళిపోయినా, చాలా ఓటీటీస్కి పిచ్ చేసిన ద సేమ్ థింగ్, మెనీ ప్రాబ్లమ్స్ లైక్ ప్యాడింగ్ అవ్వచ్చు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మనం వాళ్ళు ఎంత యూజ్ అవుతున్నారని మనం వెళ్తామో, వాళ్ళకు మన నుంచి ఎంతో కొంత యూజ్ ఉండాలి మన కంటెంట్ నుంచి, రీచ్ పరంగానో ఏదో పరంగా. అది ఉందా లేదా అని చెక్ చేసుకునే క్రమంలో వాళ్ళు ఉండే, ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. నేను దాని తర్వాత ఇంకా ఇది ఎట్లా చేయాలి ఎట్లా అని చెప్పి మెనీ థింగ్స్ మాడ్యూల్స్ చదవడము, ఇసలు ఓటీటీస్ ఎట్లా వర్క్ అవుతాయి ఇవన్నీ కొన్ని రోజులు వర్క్ చేసి నేర్చుకున్నా, బ్యాక్ ఎండ్ లో బాగా చదువుకున్నా,
0: రీసెర్చ్
1: చేశాను ఎన్ఎఫ్డిసి నుంచి ఏమేమి ఉంటాయి, ఎట్లా అసలు వీళ్ళకి ఏంటి పర్మిషన్స్ ఏంటి, అసలు తీసుకోవడానికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మన గవర్నమెంట్ ఓటీటీస్ ఏమైనా ఉన్నాయా, ఉన్నాయి, వాళ్ళ నుంచి అప్రోచ్ అయినా, ఇదంతా జరుగుతున్న టైంలో ఇది కాదు, ఇదన్నిటికి ప్రాబ్లమ్ సొల్యూషన్ నా సినిమా అవార్డ్స్కి వెళ్తే దాని జడ్జిమెంట్ అనేది వస్తుంది. వీళ్ళు ఎవరు జడ్జ్ చేస్తారో అర్థం కాదు ఓటీటీస్లో. దీన్ని జనాలకు పంపించాలంటే ఫస్ట్ ఒకసారి దీన్ని జడ్జిమెంట్ తీసుకుందాము అని చెప్పి ఒక ఫ్రెండ్ సజెషన్, ఒక అన్న సజెషన్ మేరకు అవార్డ్స్ పంపించడం స్టార్ట్ చేసిన.
0: ఓకే,
1: ఫస్ట్ రామేశ్వరం ఫిలిం ఫెస్టివల్ అవార్డు వచ్చింది. దాని నుంచి ఇంకా నంబర్ ఆఫ్ అవార్డ్స్కి, నంబర్ ఆఫ్ స్క్రీనింగ్స్కి సెలెక్ట్ అవుతుంటే నాలో నాకు
0: ఓకే. సో మరి నంబర్ ఆఫ్ అవార్డ్స్కి పంపించారన్నారు కదా నామినేషన్స్, ఆ నామినేషన్స్ ఏంటి, ఎన్నిట్లో మన సినిమా అంటే సంజీవ్ సినిమా నామినేట్ అయ్యింది, ఆ తర్వాత అవార్డ్స్ గెలుచుకుంది, ఈ విషయాలన్నీ మనం ఒక చిన్న పాట తర్వాత తెలుసుకుందాం. రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: అవుతుంది. చాలా అంటే ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా అనిల్ గారు చెప్పేది. సో మరి అనిల్ చెప్పండి, సినిమా అవార్డ్స్కి పంపిస్తే రెస్పాన్స్ వస్తుంది, దాన్ని బట్టి నాకు కూడా తెలుస్తుంది అని అనుకున్నారు మీరు. సో మరి రెస్పాన్స్ ఎలా వచ్చింది, ఆ తర్వాత వచ్చిన రెస్పాన్స్ నుంచి రిలీజ్ ఎలా వెళ్ళింది, రిలీజ్ ఆ సినిమా?
3: బేసిక్గా అవార్డ్స్ అప్లై చేసాను చెప్పారు కదా, ఫస్ట్ ఒక 1 మంత్ వరకు ఫస్ట్ అవార్డు అప్లై చేసిన తర్వాత ఏమనుకున్నానంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి, మనం చిన్న బడ్జెట్ తో తీసినాం ఎట్లరా అన్నట్టు ఏదో ఒక చిన్న డౌట్ తోటే ఉండే. బట్ రామేశ్వరం ఫిలిం ఫెస్టివల్ ఎప్పుడైతే సెలెక్ట్ అయిందో వెళ్ళినాం, నేను నా ఫ్రెండ్ వెళ్ళినాం. ఆడ వాళ్ళు మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లేదు, వాళ్ళకి తెలుగు రాదు, మనం తీసింది తెలుగులా, వాళ్ళకి తెలుగు రాదు. వాళ్ళు సబ్ టైటిల్స్ తో చూసిర్రు, అక్కడ అప్లాజ్ వచ్చింది. దాని తర్వాత కొడైకెనాల్ ఫిలిం ఫెస్టివల్, మైసూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, వన్ బై వన్ ట్రావెల్ అవుతున్నాం. ఇందులో ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదంటే ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ.
2: ఓకే,
3: సో అక్కడ స్క్రీనింగ్ అయింది, అక్కడ మాట్లాడిరు జనాలు, చాలా మంది హగ్ చేసుకొని మాట్లాడిరు నన్ను.
2: సూపర్,
3: నాకు అది కదిలిచ్చింది నాకు. సరే నేను ఎంతైనా కష్టపడితే స్క్రీన్ చేస్తా అని చెప్పి, ఎప్పుడైతే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందో దాని తర్వాత ఓటీటీ, ఒక ఓటీటీ మనకి ఏదైతే ఓటీటీ రిలీజ్ అయిందో ఆ ఓటీటీ నుంచి నాకు కాల్ రావడం, దాని నుంచి వాళ్ళు అప్రోచ్ మోడల్ ఎట్లా రిలీజ్ చేద్దామని చెప్పడం, ఇమీడియట్ గా రిలీజ్ అయిపోవడం. లైక్ అవార్డ్స్ అప్లోజ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఓపెన్ డోర్ అయింది, అప్పటి వరకు క్లోజ్ ఉన్న డోర్ ఓపెన్ అయింది.
2: ఓకే, సో సౌత్ లో తీసిన సినిమా సౌత్ ఇండస్ట్రీస్ నుంచి ఇలా వెళ్తూ వెళ్తూ నార్త్ దాకా వెళ్ళి అప్పుడు ఒక మంచి అప్లోజ్ వచ్చిన తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిపోయింది. ఓకే, ఈ సినిమా గురించి రిలీజ్ అయిన తర్వాత జరిగిన విషయాల గురించి మనం తప్పకుండా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నాం విత్ మీ ఆద్యరంజిత్. ఎవరున్నారో తెలుసు కదా, ఫిల్మ్ డైరెక్టర్ అనిల్ నకామతో ఉన్నారు. సో మరి మీరు అనుకున్న అప్లాజ్ వచ్చింది, ఆ తర్వాత రెస్పాన్స్ బాగానే వచ్చింది, ఓటీటీలో రిలీజ్ కూడా అయిపోయింది. సో మరి సంజీవ్ సినిమా తీసిన డైరెక్టర్ అనిల్ గారు నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నారు?
6: నెక్స్ట్ ఒక సినిమా అనుకుంటున్నా బ్రో.
5: ఓకే,
6: ఏదైతే అంటే నేర్చుకోవడానికి సంజీవ్ చేసిన కదా, సో నెక్స్ట్ ఒక సినిమా అనుకుంటున్నా.
5: ఓకే,
6: ఆ సినిమా ఏంది ఎట్లా అన్ని ముందు ముందు చెప్తాం, ఇప్పుడే చెప్పదు. లైక్ వేర్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ రైటింగ్, సేమ్ టీమ్ తో పనిచేద్దాం అని చెప్పి ప్లాన్ తో ఉన్నాం. సో మంచి సినిమా నెక్స్ట్ ఇయర్ ఆర్ విత్ ఇన్ సూన్ నేను ఇస్తా ఖచ్చితంగా.
5: సో మరి ఇప్పుడు ఈ సంజీవ్ అనే సినిమాలో ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్ గా చూసిన అనిల్ గారే, మరి ఈ సినిమాలో కూడా అన్ని రోల్స్ ప్లే చేస్తారా లేకపోతే?
6: ప్రొడ్యూసర్ రోల్ అయితే ప్లే చేయలేను బ్రో. ఓకే, మిగతా రోల్స్ అయితే ప్లే చేయాలనే ప్లాన్ లో ఉన్నాము.
5: ఓకే,
6: బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ డిసిషన్ టేకర్స్ ప్రొడ్యూసర్.
5: ఓకే,
6: డైరెక్టర్ ఎంత డిసిషన్ తీసుకున్నా స్మాల్ థింగ్స్ ఉంటాయి, కమర్షియల్ ఆస్పెక్ట్స్ అవన్నీ.
5: అవును,
6: సో ఒకసారి ప్రొడ్యూసర్ ఓకే అయిన తర్వాత అవన్నీ మాట్లాడతాం. ఫస్ట్ డైరెక్టర్ అయితే నేనే.
5: ఓకే, ఖచ్చితంగా. ఓకే, ఇంకా మరి కంటిన్యూ చేద్దాం ఒక చిన్న పాట తర్వాత. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: 9:55 అవుతుంది స్టూడియో క్లాక్ లో. సో మరి అనిల్ గారితో చాలా విషయాలు మాట్లాడుతున్నాం, చిట్ చాట్ జరుగుతూనే ఉంది కదా. మరి ఆ కాన్వర్జేషన్ లో మరి చెప్పండి అనిల్ గారు, ఇప్పుడు మీలాగా మీరు ఎలాగైతే చేరియాల్ మీ ఊరు నుంచి హైదరాబాద్కి ఎలాగైతే వచ్చారు, సినిమా తీస్తాను ఇండస్ట్రీలో నిలదొక్కుంటాను అని, సో అలా వచ్చే ఆస్పైరింగ్ యాక్టర్స్ అనివ్వండి, లేకపోతే డైరెక్టర్స్ కానీ, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చే ఎవరికైనా సరే మీరు ఇచ్చే అడ్వైస్ కానీ ఎలా ఉండాలంటారు వాళ్ళు?
1: ఎలా ఉండాలంటే ముందు ఓపిక్గా ఉండాలి.

0: కానీ ఎలా ఉండాలంటారు వాళ్ళు?
1: ఎలా ఉండాలంటే ముందు ఓపిక్గా ఉండాలి.
0: ఓకే.
1: ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను చేరియాల నుంచి వచ్చినప్పుడు అది 2017, ఈరోజు 2026.
0: అవును.
1: నేను ఇంకా ఏం చేయలేదు, ఒక చిన్న సంజీవ్ అనే సినిమా చేశాను, ఇంకా
0: ఓకే
1: చాలా పనులు చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నా.
0: ఓకే.
1: సో అట్నే ఇంకా చాలామంది 10-12 ఏళ్ల నుంచి ఉండి కూడా ఇంకా ఏం చేయలేదు, అయినా ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు.
0: ఓకే.
1: సో అంత ఓపిక ఉంటే మాత్రమే రా. కొంతమంది చెప్తూ ఉంటారు దేనికోసమన్నా వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు అక్కడ ఆగాలి, అది వస్తుందిలే అని చెప్పి నువ్వు వచ్చే టైంకి ఎక్కడైనా వెళ్ళిపోతే నువ్వు వెయిట్ చేసిన దానికి విలువ ఉండదు అని చెప్పి.
0: ఓకే.
1: సో నేనంతే నమ్ముతా, మనము 2 ఏళ్ళుండి 3 ఏళ్ళుండి ఆ కష్టం ఉంది ఈ కష్టం ఉంది నాకు ఇంట్లో ఒప్పుకోరు ఇబ్బంది ఇవన్నీ కాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు,
0: తెలీదు.
1: బట్ ఓపిక్గా నువ్వు ఎంతసేపు ఉంటావు ఎంత కష్టపడతావు అనేదే మ్యాటర్. వచ్చిడ కూర్చొని కాలు మీద కాలేసుకొని నాకు అవకాశం వస్తుంది అంటే కూడా కుదరదు.
0: ఓకే.
1: నువ్వు పోవాలి, తిరగాలి, కష్టపడాలి. నీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లయితే అనే టెక్నికాలిటీస్ ఎట్లయితే ఎన్హాన్స్ చేసుకుంటేనే జాబ్ ఉంటుందో,
0: కరెక్ట్.
1: యాక్టింగ్లో కూడా నువ్వు యాక్టింగ్ని ఎన్హాన్స్ చేసుకుంటేనే జాబ్ ఉంటుంది. ఎందుకంటే నీకు అలవాటు ఉండాలి. నువ్వు ఒక వారం 10 రోజులు షూట్కి పోయి ఒక 6 నెలలు సంవత్సరం పాటు రూమ్లో కూర్చొని ఏదో ఒక పూట ఆడిషన్ ఇచ్చి వచ్చి కూర్చుంటా అంటే నడవదు. ఎందుకు అని అంటే నీకు ప్రాక్టీస్ పోతుంది. ఎవరికైనా ప్రాక్టీస్ అనేది
0: అవును.
1: ఇంపార్టెంట్, యాక్టర్స్ అనేది మిస్ అవుతూ ఉంటారు. సో నువ్వు ఒక 6 నెలల తర్వాత వెళ్ళి ఆడిషన్ ఇస్తేనో ఒక సెట్లోకి వెళ్ళి పర్ఫామ్ చేస్తేనో వర్కౌట్ కాదు.
0: ఓకే.
1: సో ట్రై చేయండి, ట్రై చేస్తూనే ఉండండి, డోంట్ నెవర్ గివ్ అప్ అనేది నేను బాగా నమ్ముతా.
0: ఓకే.
1: అదే సంజీవ్ విషయంలో నమ్మిన, నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సంజీవ్ పట్టుకొని తిరిగినప్పుడు చాలా మంది నాకు సజెస్ట్ చేసినారు లెట్స్ గివ్ అప్ మ్యాన్ ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళిపో అని చెప్పి,
0: ఓకే.
1: బట్ నేను ఎప్పుడు గివ్ అప్ ఇయ్యొద్దు, ఎందుకంటే చేసినాం ఇది ప్రూవ్ చేసుకుంటేనే ఇంకో పని వస్తుంది.
0: కరెక్ట్.
1: దీన్నే పక్కన పెడితే అరే ఇదే వాడి చేసింది వాడే నమ్మలేదు ఇంకోటి ఎట్లా నమ్ముతారు అనేది ఉంటుంది.
0: అవును.
1: సో మన పనిని మనం నమ్ముదాం, మనం ముందుకు తీసుకెళ్దాం. ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఉండి ఓపిక్గా ఉండడం కోసం అయితే రండి, లేకపోతే రావద్దు, వచ్చి
0: ఓకే
1: మధ్యలో నుంచి వెళ్ళొద్దు.
0: ఓకే. చాలా బాగా చెప్పారు అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక సినిమా తీయడం ఒక కళ అయితే ఆ కళని మనం ప్రూవ్ చేసుకొని ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యేదాకా వచ్చింది, ఆ తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, సో ఇంతసేపు మాతో స్టూడియోలో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్స్.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: యా జస్ట్ లిజినెస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ అనిల్ నక్క, డైరెక్ట్ ఫిల్మ్ డైరెక్టర్. సో ఒక సినిమా తీద్దాం అనుకుని ఇండస్ట్రీ అంటే ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చి ఎంతో కష్టపడి ఏం చెప్పాడో ఒక లాస్ట్కి మనకు గుర్తుంది కదా. సో ఓపిక ఏ విషయంలో అయినా మనకి ఓపిక ఉండాలని చెప్పాడు. సో మనం లైఫ్లో అది ఏ ఇండస్ట్రీ అయినా సరే ఓపిక అనేది ఉంటే మనం అనుకున్న స్టైల్ కానీ లేకపోతే మనం అనుకున్న గోల్స్ని కానీ రీచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అనిల్ గారు.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: యా
1: యా.

ఏడాది డిసెంబర్ 31 వరకు నేపాల్కు రోజుకి 18 గంటల పాటు కరెంటు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెరుపు వరదలతో నేపాల్లో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ఖైరతాబాద్లో ప్రతిష్ఠించిన అతిపెద్ద పంచముఖ సంకటహర మహాగణపతిని నిన్న తొలి రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ నెల 24 వరకు గణేష్ ఉత్సవాలు కొనసాగనున్నాయి. 25న మహాగణపతి నిమజ్జనం జరగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి స్థాలకట్ట బ్రహ్మోత్సవాలకు నిన్న శాస్త్రోక్తంగా అంగురార్పణ జరిగింది. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్షేణులవారు ఆలయ 4 మాడ విధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు చేసి పుట్టమనుతో నవధాన్యాలు నాటారు. నైరుతి ఋతుపవనాల తిరోగమనంపై భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 19 నాటికి పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణకు పరిస్థితి అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది. నైరుతి ఋతుపవనాల తిరోగమనంతో వర్షకాలం ముగియనుంది. ఎల్నినోతో దేశంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు తక్కువగా కురుస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఎల్లుండి జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. తర్వాత పరేడ్ రిహార్సల్స్ పర్యవేక్షించారు. ఎల్లుండి నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 25 ఏళ్లపాటు ప్రజాసేవలో నిమగ్నమవడంతో ఆయన పుట్టినరోజును బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించనున్నాయి. మోదీ పుట్టినరోజు సందర్భంగా ఎల్లుండి సేవా సంకల్ప్ అభియాన్ దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఉజ్జయినిలో ఈరోజు సాయంత్రం భారీ దీపోత్సవం నిర్వహిస్తారు. విప్రా నది వెంబడి ఉన్న ఘాట్ల వద్ద 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించనున్నారు. ఆగస్టులో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం మరింతగా పెరిగింది. జూలైలో ద్రవ్యోల్బణం 4.45% ఉంటే ఆగస్టులో ఏకంగా 4.82% నమోదైంది. వరుసగా 3 నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% లక్ష్యం కంటే ఎక్కువగా ఉంది.

0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్ ఆప్ సున్ రే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అండ్ దాట్ వాజ్ స్పిరిట్ ఆఫ్ జర్సీ ఫ్రమ్ ద మూవీ జర్సీ. జిందగీ కే హర్ మైదాన్ కో జీతనే కా యే జర్సీ వాలా హౌసలా లేకర్ ఆయే ఆప్ సర్ ఝుకాతే హర్ బందే కో దూర్ కర్నే వాలే విఘ్నహర్తా కే నామ్ పే గణపతి పప్పా మౌర్యా. సో వీ వర్ టాకింగ్ అబౌట్ హౌ గణేష్ ఫెస్టివల్ హ్యాస్ బిగన్ and the second half of the year is full of energy, vibe, family, friends and positivity. Bappa ke baad festival ka mahol hi badal jata hai. Ek cheez yaad aati hai, wo hai in sare cheezon ke alawa prasad. Bhagwan ko chadate hain, ha ha chadate to hai, baad mein hame bhi to milta hai. Bappa ka aashirwad bane rahe aur prasad bhi. Waise aapke ghar mein tyoharon mein kya special banta hai? व्हाट्सएप पर मैसेज कर सकते हैं. हमारा व्हाट्सएप इंस्टेंट मैसेजिंग नंबर है 0402323482. वैसे आप

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

101.9. Please stand by for the news headlines at 11.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఎల్లుండి నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. కేంద్ర సాయుధదళాల కవాతు రిహార్సల్స్ ప్రత్యేకంగా వీక్షించి వినూత్న విన్యాసాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతం చేయాలని అధికారులకు తగు సూచనలు చేశారు. హైదరాబాద్లో తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ వీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావుతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక వరల్డ్ సర్క్యులర్ ఎకనామిక్ ఫోరం 2026 గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా మందిర్లో ఈరోజు ప్రారంభం కానుంది. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతివృత్తంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65 పైగా దేశాల నుంచి 2000 మందికి పైగా పాల్గొంటున్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్కు పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ చర్చలు 5 రోజుల వరకు కొనసాగుతాయి. న్యాయమూర్తులపై వచ్చే ఫిర్యాదులు పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టులు అభివృద్ది చేసిన యంత్రాంగం పటిష్టంగా, అత్యంత చురుగ్గా, సకాలంలో పనిచేస్తుందని

భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అభివర్ణించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన జస్టిస్ సింటు బిడెన్ ట్రాన్స్పరెన్సీ అండ్ పబ్లిక్ ట్రస్ట్ యూజ్ పిల్లర్స్ ఆఫ్ ది లీగల్ సిస్టమ్ అనే 6వ రామ్ జెట్మలాని మెమోరియల్ లెక్చర్లో ప్రధాన ఉపన్యాసం చేశారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దులు వాస్తవాధీన ర్యాంక్ వెంబడి చైనా సైనిక మోహరింపులు 2025లో గణనీయంగా తగ్గాయని తాజాగా వెల్లడైంది. ఉత్తర సరిహద్దుల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మోహరింపులు భారీగా తగ్గినట్టుగా చైనా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. 3 మ్యాచ్ల పురుషుల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నే హైదరాబాద్.
3: Well, listeners, आप सुन रहे हैं आकाशवाणी FM Rainbow 101.9, Rainbow के साथ है लाइफ रंगीन. और हम बात कर रहे थे September 15th, यानी आज के बारे में, जो है आज इंजीनियर्स डे मनाया जाता है हैदराबाद में और हमारे इंडिया में और पूरे देश में. लेकिन हैदराबाद वालों के लिए मैंने बताया था कि सर मोक्षगुंडम विश्वेश्वराय जी का स्टोरी बहुत ही इंटरेस्टिंग है. हैदराबाद की बात करने से पहले थोड़ा पीछे चलते हैं. 1899 में विश्वेश्वराय जी को इंडियन इरिगेशन कमीशन में इनवाइट किया गया था, जहां उन्होंने डेक्कन प्लेट्यू में इरिगेशन सिस्टम्स पर काम किया है. इस दौरान उन्होंने एक इंटरेस्टिंग सा सिस्टम डिज़ाइन किया है और पेटेंट किया है, ऑटोमेटिक वाटर फ्लड गेट्स. 1903 में ये गेट्स पहली बार हमारे डैम में, जो पुणे में है, उसमें इंस्टॉल किया गया था. इन गेट्स की खास बात ये थी कि ये रिजर्वायर में पानी के लेवल को रेगुलेट करने में हेल्प करते थे, ताकि स्टोरेज को मैक्सिमम लेवल तक मेंटेन किया जा सके बिना डैम को डैमेज पहुंचाए. कितनी इंटरेस्टिंग बात है ना, इतना कैसे इंसान कितना सोच सकता है, इम्प्लीमेंट भी करते हैं. और एक बार फिर सोचिए 1903, आज हम सेंसर्स, ऑटोमेशंस और स्मार्ट सिस्टम्स की बात करते हैं, लेकिन हमारे विश्वेश्वराय जी ने उस वक्त ऐसा मैकेनिकल सॉल्यूशन डिज़ाइन करे है जो पानी के लेवल को ऑटोमेटिकली मैनेज कर सके. इंजीनियर का मतलब ये है शायद कि प्रॉब्लम देखो, सिस्टम समझो और सॉल्यूशन क्रिएट करो. लेकिन जब सवाल ये है कि ये जो डैम पुणे में है, जो आइडिया कामयाब

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Welcome back listeners. हमारे स्टूडियो क्लॉक में बज चुका है 12:11 और हमारे गानों का सिलसिला चालू रखते हैं बस इस कमर्शियल स्पॉट के बाद. सुनते रहिए आकाशवाणी एफएम रेनबो 101.9.
2: ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి. ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.

0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, ఆప్ సన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో కి సాథ్ హై లైఫ్ రంగీన్. ఆర్ లిసనర్స్, సచ్ సచ్ బతావ్, ఆజ్ దిన భర్ మే ఆప్ కితనే బార్ ఖుల్ కే హసే హో? ఏక్ బార్, దో బార్, యా బస్ మెసేజెస్ పర్ లాఫింగ్ ఇమోజీ కే ద్వారా హసే? థింక్ అబౌట్ ఇట్. సుబహ అలార్మ్ సే లేకర్ రాత్ కే స్క్రీన్ టైమ్ తక్ హమ్ సబ్

0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకం పట్టు
0: గారే గారే
1: సూరకి తరది సూర ఎన్నాయదు ఎక్క చతుర నార అమ్మ చోడగలది.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన

0: Well, that was a classic from Bahubali, Mamathada Thalli, Farah, Birthday Queen Shivagami.
1: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ ఆబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ రెండవ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: The next step is another one of my fave. Hope you like it too, from Shankar Mahadevan ji. Uff Teri Ada.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, అండ్ యూ ఆర్ ట్యూన్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో కి సాత్ హై లైఫ్ రంగీన్. సోచే రాత్ కే 12:30 బజే, మతలబ్ సోచే బజే నహీ హై అభీ తో దిన్ కే 12:30 హోకే 20 మినిట్ హో గయే హై.

చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: रहेगा हमेशा।
1: अभी भी आप चॉकलेट्स वगैरह खाते हो?
0: हाँ चॉकलेट वगैरह तो नहीं, लेकिन बचपने वाली हरकतें हमेशा जिंदा रखता हूँ मैं अपने अंदर। जो बचपन में अगर मुझे कोई गोदी में लेके इधर उधर जाते थे तो तब भी मेरे को लगता, अरे कोई मुझे गिफ्ट दिला देगा खाने का, या कोई खिलौना, या मेरे पापा जो है तो मेरे लिए रिमोट वाली कार, ये चाइना वाले बंदूक, ये बहुत सारे खिलौने लाते थे। तो मैं बड़ा हुए तक भी, मैं जब पापा कुछ गांव को जाते थे कुछ कारोबार के से, तो मैं सोचता था अरे मेरे लिए आप तो भी कुछ भी लाना, इन्होंने कुछ भी लाना बोल के हमेशा आज बाकी रहती थी। और आज भी अगर मैं कभी रोता हूँ, कभी समझो उतार चढ़ाव आते हैं ना जिंदगी में, तो मैं अपने आप को समझाता हूँ खुद ही, फिर रोते रोते खुद ही हंस देता हूँ, अपने आप से बात करता हूँ, अरे भाई क्या चल रहा है ऐसा वैसा बोल के अपने आप को, बच्चे बच्चे वाली हरकतें करके मुस्कुरा देता हूँ मैं अपने आप को। एक बचपने वाली फीलिंग, बचपने वाली जो सोच है वो हमेशा मेरे अंदर हमेशा से थी और आज भी है। हम जवान हो गए तो भी बच्चा ही दिल में वो बचपना वाली आदत तो नहीं जाती है।
1: सही सर,
0: बचपन हो या जवानी हो या बुढ़ापा हो, बच्चा दिल तो हमेशा बच्चा ही रहता है। वो कहते हैं ना, बूढ़े होने के बाद भी बचपने में वापस चले जाते हैं।
1: जी
0: तो
1: सर,
0: हम अभी हम जवान तो है लेकिन हमारा दिल अभी भी बच्चे वाली हरकतें बिल्कुल थी, और कभी खत्म नहीं होती ये आदतें बिल्कुल मेरे लिए। तो मैं तो अपने आप को हमेशा एक्टिव रखने की कोशिश करता हूँ, कितना भी बड़ा दुख हो कुछ भी हो, बस अपने आप को समझाता हूँ, कोई ना समझाए ना समझाए, कोई अपने पास आए या ना आए, मैं अपने आप को ही अपना दोस्त बना के हमेशा एक्टिव रखता हूँ।
1: सही करते हैं सर। बचपना जाना नहीं चाहिए और जाने देना भी नहीं चाहिए। थैंक यू फॉर
0: बिल्कुल नहीं,
1: कॉलिंग।
0: बिल्कुल नहीं। और ये कितने भी बड़े हो जाए इसको जिंदा रखना है और हमेशा एक्टिव रहना है, तो किसी पर डिपेंड नहीं रहना है, अपने आप ने ही वो बचपना जिंदा रखना और अपने आप को ही संभाल लेना चाहिए हमेशा।
1: ट्रू सर, थैंक यू फॉर
0: हमारे
1: कॉलिंग
0: लिए
1: इन। हमारे अगले कॉलर है, सुनते हैं कौन
0: तो
1: है।
0: एक मोहम्मद
1: हेलो,
0: रफी साहब का गाना है, हम भी अगर बच्चे होते, नाम हमारा होता गबलू बबलू, खाने को मिलते लड्डू और दुनिया कहती हैप्पी बर्थडे टू यू।
1: श्योर सर, मैं सर्च करूंगी और मिल जाएगा तो बजा दूंगी आपके लिए। थैंक यू फॉर
0: जी
1: कॉलिंग इट। हेलो
0: बिल्कुल,
1: रेनबो।
0: शुक्रिया आपने वक्त दिया फिर जी। अल्लाह आपको खुश रखे, आबाद रखे। थैंक
1: थैंक यू सर।
0: यू।
1: एक और कॉलर है, सुनते हैं कौन है। हेलो, शायद नहीं, कॉल नहीं कनेक्ट हो पाया। कोई बात नहीं, आप हमारे व्हाट्सएप पे भी मैसेज कर सकते हैं। व्हाट्सएप का नंबर है 0402323 4822। एक छोटा सा कमर्शियल ब्रेक लेते हैं, फिर गाने का सिलसिला जारी रखते हैं।
2: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: हमारे अगले कॉलर रेडी है, जुड़ते हैं कौन है। हेलो सर, बोलिए, आप कौन बात कर रहे हैं, कहाँ से बात कर रहे हैं।
3: राधे राधे, प्रिया प्रिया गारु,
1: राधे राधे सर, चपंडी।
3: అయితే మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది.
1: థ్యాంక్ యూ సార్, చెప్పండి.
3: అది ఎంత బాగుందంటే దానికి ఎంతసేపు మాట్లాడినా సమయమే సరిపోదు అనిపిస్తుంది.
1: కరెక్ట్ సార్.
3: ఎందుకంటే ఇంకోటి, నేను మీరు నిన్న వినాయక చవితి అయింది కదా,
1: అవును సార్,
3: హలో,
1: అవును సార్, చెప్పండి సార్.
3: వినాయక చవితి అయింది కదా, అయితే తుమ్మికూర తొక్కు చింతకాయ తొక్కు పాయసం తిన్నారనుకుంటున్నాను.
1: ఎస్ సార్.
3: తిన్నారా? అయితే ఏడాదికి ఒకసారి తుమ్మికూర తొక్కు తినాలే, మంచిది. అయితే ఇంకోటి నాకు ప్రియా ఒకటి అర్థం కాలేదు,
1: సార్.
3: సైక్రాస్టిక్ ఆ పదాన్ని ఏమన్నారు, కోకోనెట్ కనెక్టింగ్ ఏదో చెప్పావు.
1: దేని గురించి సార్?
3: అంటే పండుకునేటప్పుడు మనకు ఆలోచనలు వస్తే నువ్వు దానికి రెమెడీ చెప్పావు కదా,
1: అవును సార్, పుస్తకం మీద రాసేసి
3: రాసేసి.
1: క్లోజ్
3: అవును, అది
1: చేసేయాలి.
3: విన్నాను. కాకపోతే
1: సైకాలజిస్ట్
3: సైక్రాస్టిక్
1: సార్,
3: దానికి ఆ సైకాలజిస్ట్ దానికి ఏమో పేరు పెట్టారన్న అని చెప్పావు, కనెక్టింగ్ ఏదో కోకోనట్ అన్నట్టు ఏదో అన్నావు, అది బాగుంది అసలు.
1: కాగ్నిటివ్ ఆఫ్లోడ్ సార్,
3: ఏంటది కోకోనట్
1: ఆఫ్లోడింగ్.
3: ఆఫ్లోడింగ్, ఓకే ఓకే. అయితే ఇంకోటి మన మనసు

0: మంకీ అన్నావు, మళ్ళా మౌజ్ అన్నావు, మూషికం అన్నావు, దేన్ని అనుకుందాం మరి మన మనసుని?
1: సార్
0: హలో,
1: అంటే మనసు అనేది అల్లకల్లోలం ఉంటుంది కాబట్టి.
0: కోతి అన్నావా లేకపోతే ఎలుక అన్నావా?
1: లేదు సార్, చాలా థాట్స్ వస్తాయి కాబట్టి, అంటే మనం
0: కరెక్ట్,
1: పిల్లల్లాగానే దిల్ తో బచ్చా హే జీ అంటాం కదా, అలానే
0: బచ్చాయేజీ. ఇంకోటి
1: పిల్లవాళ్ళలా.
0: ఏంటంటే,
1: చెప్పండి సార్ మీ
0: అవును
1: మూమెంట్.
0: ఆ మూమెంట్ ఏంటంటే, నేను అప్పుడే అడుగులేస్తారు చూడు ప్రియ,
1: ఎస్ సార్
0: చిన్నపిల్లలు అడుగులేసి ఉరుకులాడుతూ ఉంటారు. వాళ్ళని గమనించు నువ్వు ఎప్పుడైనా, వాళ్ళ నవ్వు ఎంత బాగుంటుంది తెలుసా, ఎంత ఆనెస్ట్ గా ఉంటుంది తెలుసా,
1: ఎస్ సార్.
0: ఆ నవ్వును చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళతో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఏజ్ పిల్లలు ఆ 1 ఇయర్ తర్వాత, చిన్న పుట్టినప్పటి నుంచి అయినా కూడా 3 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలతో నేను చాలా ఆడుకుంటాను. ఎంత ఆడుకుంటానంటే అలసిపోయేదాకా, చెమట వచ్చి రాలిపోతున్నా సరే నేను వాళ్ళతో ఆడుకుంటాను. అంత బాగా అనిపిస్తుంది, అంత బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఆలోచన అనేది నా పరిధి లోపల, నా మనసు లోపలికి రాదు. ఇంకోటి నువ్వు చాక్లెట్స్ అన్నావు కదా, పిల్లలు ఏం తింటే వాళ్ళని నేను అడుగుతా జబర్దస్తి పిలిచి, నాకు ఇయ్యవా అని ఇయ్యవా అని అడుగుతా. వాడు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ గుంజుకుంటాడు కదా, అది ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ ఇచ్చినా కూడా దాన్ని ఎంతో ఇష్టంగా, నా ఇష్టమైన ఫుడ్ కన్నా ఎక్కువ ఇష్టంగా తింటాను నేను. ఇంకోటి ఏంటంటే, నాకు నిజంగా ఆ మనసు మీద చెప్పి చాలా చాలా మంచి క్వశ్చన్ అది, దానికి చాలా పెద్దగా ఆన్సర్ కూడా ఇవ్వాలి, కానీ ఎట్లా ఇచ్చినా కూడా అది దాన్ని మనం క్యాచ్ చేయలేం. ఇంకోటి ఏంటంటే ప్రియ, అన్నిటికన్నా ముఖ్యంగా మనసు అనేది ఏంటి తెలుసా, నువ్వు బయట మొక్కుతున్న దేవుడు అక్కడనే ఉన్నాడు, అక్కడ వాటితో నువ్వు ఆడుకోవచ్చు కూడా రోజు. హలో,
1: చెప్పండి.
0: అక్కడ నువ్వు ఆ దేవునితో ఆడుకోవచ్చు కూడా రోజు, ముచ్చటించవచ్చు కూడా. ఇంకోటి ఏంటి, అడ్వైజులు కూడా అడగవచ్చు, కానీ అది ఎప్పుడు నీ లోపల. నేను చెప్పాను లాస్ట్ టైం మీ ముగ్గురు పేర్లను తీసుకొని, సత్యము ఆనెస్ట్ గా ఉంటే తప్ప వాటితో నువ్వు వాటితో ఆడుకోవడం, వాటితో ముచ్చటించడం కానీ నీకు జరగదు. ఆ ఒక ఫీలింగ్ ని, ఆ అనుభూతిని నువ్వు పొందలేవు ప్రియ. ఎప్పుడైనా ఆనెస్ట్, ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ స్టెప్ ఆనెస్ట్ సత్యం,
1: కరెక్ట్ సార్, ఆల్ కిడ్స్ ఆర్ వెరీ ఆనెస్ట్.
0: ఆనెస్ట్ గా ఉంటే తప్ప అక్కడ నువ్వు మళ్ళా, నేను నీ పేరుని తీసుకున్నాను ప్రేమ అంటే ఆ ప్రేమను పొందొచ్చు, జీవితం పూర్తిగా అనుభవించవచ్చు. ఆ తర్వాత కైవల్యాన్ని తీసుకున్నాను, కైవల్యం తీసుకున్నాను, ఆ కైవల్యం పొందొచ్చు అమ్మా.
1: Yes sir,
0: ప్రియ నేను చెప్పదలుచుకుంది.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇట్. Yes
0: sir, great day.
1: तो वही कहना है कि दिल तो बच्चा रहता ही है और उसे खोना भी नहीं चाहिए. हमारे अगले कॉलर है, सुनते हैं कौन है. हेलो, शायद कॉल नहीं जुड़ पाया है. हम अपने गानों के सिलसिले की तरफ बढ़ते हैं.

0: बलदार बस बम बम बोले और हमारे कॉलर अगले कॉलर है जो जुड़ने के साथ रेडी है, सुनते हैं कौन है। हेलो
1: हेलो।
0: हेलो रेनबो,
1: हाँ मैम, आप मुझसे, आपका क्वेश्चन क्या है?
0: आपका दिल तो बच्चा है जी मोमेंट कौन सा है, कौन सी वो चीज़ है जो अभी भी करते हो आप, छोटे जब भी करते थे या मन करता है।
1: मुझे मुझे कैंडी खाने का बहुत शौक रहता है, तो मैं चुपके से सबसे कैंडी अपने पर्स में जरूर रखती हूँ और मैं उसे खाती हूँ
0: दैट
1: जब
0: इज
1: भी मुझे
0: नाइस।
1: मौका मिलता है। तो मुझे ये अपने बचपन में ले जाता है।
0: हाँ, जैसे दोस्त के बैग से चोरी चोरी खाते थे या दोस्त से शेयर करके चोरी चोरी खाते थे क्लास में बैठ के, से बहुत सारी मस्ती
1: एक्चुअली
0: वाली
1: जब मैं
0: मेमोरीज
1: लेकर
0: है।
1: जाती थी तो मैं भी देती थी, और जब वो लाती थी वो भी मुझे देती थी, लेकिन हम दोनों खाते थे टीचर की नजर से बचाकर। थैंक
0: जी, थैंक यू फॉर शेयरिंग विद अस, थैंक यू फॉर कॉलिंग। वेल, हमारे अगले कॉलर है, सुनते हैं कौन है। हेलो
1: हेलो।
0: हेलो रेनबो
1: हेलो रेनबो,
0: सर,
1: नमस्कार नमस्कार। मैं बोलेट प्रभाकर बात कर रहा हूँ। प्रिया जी
0: सर चप्पन सर,
1: అయితే ఒకటి మీకు విన్నపం ఏమిటంటే, కొంతమంది టాపిక్ వదిలేసి వేరే వేరే ఇంకొకటి ఇంకొకటి ఇంకొకటి అని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు వాళ్ళకి.
0: టాపిక్ చెప్పండి సార్, ఆన్సర్ మీది.
1: అదే అదే నేను చెప్తాను. అది మేము చాలా నాకు విసుగు అనిపిస్తుంది అలా చేస్తే. అయితే మేము చదువుకునేటప్పటి రోజు చిన్నప్పుడే నాకు క్లాస్ లీడర్గా చేశారమ్మా.
0: సార్
1: క్లాస్ లీడర్గా చేస్తే నేను క్లాస్ లీడర్ లేకముందు ఎలా ఉండేదంటే, క్లాస్ రూము డస్టర్ ఒకవైపు, బోర్డు ఏమో ఆడా తేడా, చాక్ పీసులు ఏమో ఎక్కడో దూరంగా.
0: ఎస్ సార్
1: దాన్ని నేను కంట్రోల్ చేశా పిల్లలతో. బోర్డు

0: పొజిషన్ లో బోర్డే ఉండాలి, బోర్డు ప్లేసులు చాక్ పీస్ ప్లేసులు చాక్ పీస్, డస్టర్ ప్లేసులు డస్టర్. దాని తర్వాత అలాగే బెంచీలు కూడా ఇష్టం వచ్చినట్టు ఉంచేసేవారు పిల్లలు.
1: ఓకే సార్.
0: అది కూడా పద్ధతి కాదని చెప్పని చెప్పేవాడిని అనమాట. ఒక లైన్ లో పిన్ డ్రాప్ సైలెన్స్ తో ఉంచేవాడిని క్లాస్ అంతా మొత్తం, అలా చేసేవాడిని. అయితే దయచేసి ఇంకొకటి ఇంకొకటి అని చెప్పని వేరే టాపిక్ ఉంది, మన టాపిక్ మీరు ఏమిచ్చారు దాని గురించి మనం మాట్లాడుకోవాలి. నా పద్ధతి అది అప్పటి నుంచి ఇప్పుడు కూడా అంతే. ఓలేటి ప్రభాకర్ రావు నమస్కారం.
1: షూర్ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇట్ విత్ యువర్ విత్ us. वेल, उनका कहना है कि छोटे जब वो क्लास लीडर बनते थे तो उन्होंने सब ऑर्गेनाइज रखी है और आज भी उनका ऑर्गेनाइजेशन का तरीका बहुत सही चला है, वही काम आया है. चलो सुनते हैं अपने अगले गाने की तरफ, उसके उससे पहले एक छोटा सा कमर्शियल ब्रेक.
2: ईरानी चाय,
3: बन मस्का,
2: हैदराबादी बिरयानी,
3: टंग दी कबाब,
2: कुर्बानी का मीठा,
3: शहदूद मलाई,
2: हैदराबाद इज अ ग्रैंड बफे.
3: And every dish has a story waiting to be told.
2: Exactly. That's why Jashne Hyderabad is your afternoon treat.
3: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
2: It's not just food.
3: It's culture, history and flavor rolled into one.
2: Jashne Hyderabad.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: वेल, हम बात कर रहे थे आपका दिल तो बच्चा है जी मोमेंट, और आप हमें कॉल पे शेयर कर सकते हैं. अगर आपका कॉल कनेक्ट ना हुआ हो तो व्हाट्सएप पे भी शेयर कर सकते हैं. नंबर है 0402323484822, और हमारे फ़ोन इन नंबर्स है 0402323000, 0402323481, और एक नंबर है 0402970475. हमारे व्हाट्सएप पे बहुत सारे मैसेजेस आ रहे हैं. हुदा बाबा नगर से बोल रहे हैं, हाय प्री जी, कैसे हैं आप? एक सॉन्ग लगाइए. मैं ज़रूर कोशिश करूँगी सर आपका सॉन्ग सर्च करने के लिए. अगर मिल जाएगा तो मैं ज़रूर बचा दूँगी. कहते हैं एक झूठ कहने से ज़िंदगी के 5 मिनट कम हो जाते हैं, और एक मुस्कुराहट से ज़िंदगी के 10 मिनट बाद बढ़ जाते हैं. लेकिन हंसते हंसते झूठ बोले भी तो 5 मिनट का फ़ायदा है. सही कहा सर, लाफिंग इज थेरेपी. हम हर टाइम बचपन में जीते हैं, लोगों के घर बेल बजाकर भाग जाना, छोटे बच्चों से चिप्स छीनकर खाना, छोटी छोटी खुशियाँ सबके साथ शेयर करना. सही बोला सर आपने, ये है हमारा दिल तो बच्चा है जी मोमेंट. अभी भी डोरबेल बजा के भाग जाने का मन तो सभी को करता है, बट कर नहीं पाते. जो बच्चे करते हैं उनको देख के खुशी महसूस होती है. चलो, हमारे अगले कॉलर रेडी है, सुनते हैं कौन है. हेलो.
2: हेलो माँ.
1: हेलो सर, नमस्ते सर.
2: नमस्ते माँ, नेन रमने नैना.
1: सर चेपंड सर, विन्नारा सर टॉपिक ही रोजू.
2: మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ సార్.
2: ఆ విఘ్నేశ్వరుని చెప్తాను, చిన్న నాలుగైదు లైన్లు ఉందంటే.
1: సార్ టాపిక్ గురించి మాట్లాడదాం సార్.
2: అవునా? సరే అయితే వద్దులే అన్నమాట. అయితే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోప శాంతి. సరేనేనా? తర్వాత నేను చిన్నప్పుడు అయితే ఆగస్టు 15, జనవరి 26 మామూలుగా పిల్లలు జెండా వందనాలు లైన్ లో పట్టుకుని టీచర్లు పిలుచుకొని వచ్చేవాళ్ళు మా.
1: ఓకే సార్.
2: అప్పుడు పిలుచుకొని వచ్చేవాళ్ళు, వాళ్ళతో పాటు నేను పోయి చాక్లెట్ ఈక్లెట్ తీసుకుంటా పోతా చేస్తానమాట. అయ్యి ఇప్పుడు ఆ చాక్లెట్ ఈక్లెట్ ఇప్పుడు కూడా నాకు షుగర్ లేదు కాబట్టి చాక్లెట్ తినాలనిపిస్తాడు. నాకు 82 అయినా కూడా, 82 అయినా కూడా షుగర్ లేదు. అందుకోసం చాక్లెట్ పిల్లలతో తీసుకొని తినాలనిపిస్తా అంటుందమ్మా.
1: కరెక్ట్ సార్.
2: అది అది మన టాపిక్ అంటేమ్మా.
1: సో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఇన్ సార్. చలో ఉన్కా బోల్నా హై కి క్యాండీ షేర్ కర్కే ఖాతే థే, ఆర్ క్యాండీస్ కిస్కో నహీ పసంద్, సబ్కో పసంద్ హై. ఆర్ ఉసీ బాత్ పర్ అగ్నే గానే కి తరఫ్ చల్తే హై. గానా హై సునిధి చౌహాన్ మ్యామ్ కా, సునతే రహియేగా ఆకాశవాణి FM రేంబో 101.9 FM, ఆర్ మే హూ ఆప్కి RJ ప్రియా బాంధవీ.

0: वेलकम बैक लिसनर्स, आप सुन रहे हैं आकाशवाणी FM रेनबो 101.9 और मैं हूँ आपके RJ प्री। हमारे साथ हेलो रेनबो पे जुड़ने के लिए एक कॉलर रेडी है, सुनते हैं कौन है। हेलो रेनबो।
1: నమస్కారం మేడం, బాగున్నారా?
0: నమస్తే సార్, బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కే రమేష్ మాట్లాడుతున్నానమ్మా.
0: సార్ చెప్పండి సార్.
1: ఆన్లైనా మేడం?
0: ఎస్ సార్, ఆన్లైన్.
1: ధన్యవాదాలు. కే రమేష్ మాట్లాడుతున్నాను. అయితే చిన్నప్పుడు మాత్రము మొదలు ఎండాకాలంలో వర్షం పడుతుంది, పూర్తిగా బాగా తడిచి బాగా ఎంజాయ్ చేయాలనిపించింది మేడం.
0: కరెక్ట్ సార్. ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ కూడా అలానే.
1: చాలా ఎంజాయ్ చేస్తున్నాం అండి. ఇప్పుడు కూడా ఈ మూమెంట్ కూడా దాదాపు 70 ఏజ్ వచ్చినా కూడా ఇప్పుడు కూడా మంచి ఎండాకాలంలో కూడా వర్షం పడతాం మాత్రం నేను అట్లే వెళ్ళిపోతాను మేడం. నేను వెళ్ళిపోయి చేసేపు కనీసం 5 మినిట్స్ అయినా ఎంజాయ్ చేసుకుంటాను.
0: రైట్ సార్.
1: ఆ వర్షంలో మంచిగా వేడి వేడి మిర్చి బజ్జి సమోసా అట్లా తింటే కూడా చాలా చాలా చాలా బాగా
0: అనిపిస్తుంది.
1: ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. तो उनका बोलना है कि बारिश में भीगना जो हम छोटे जब में करते थे और मम्मी से शिकायत सुनने के बाद भी जाया करते थे बारिश में भीगने के लिए, आके डांट भी पड़ती थी, बट यस बारिश में भीगना इज वन ऑफ द दिल तो बच्चा है जी मोमेंट फॉर ऑल ऑफ अस. सुनते हैं अगला कॉलर कौन है. शायद कॉल नहीं लगा है, फिर से दोबारा ट्राई कीजिएगा. तब तक एक प्रोमो.

0: लिसनर्स, आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9 एफएम। हमारे व्हाट्सएप पे बहुत सारे मैसेजेस आ रहे हैं। एक ने कहा, नाम नहीं बताया बट सर नाम के साथ भेजिए आपका मैसेज। पापा के जाने के बाद फ्रिज खोलकर सीक्रेटली चॉकलेट्स चुरा कर खाना मेरे सिबलिंग के साथ मैं खाती थी। ओके नाइस, वेरी नाइस। और एक और मैसेज आया है, డోర్బెల్ కొట్టి పారిపోవడం నేను స్కూల్లో చేసా, కానీ మొన్న మా బిల్డింగ్ దగ్గర ఎవరో పిల్లలు అలా చేస్తే గుర్తొచ్చింది, మళ్ళీ వాళ్ళతో కలిసి థ్రిల్ కోసం చేసా. దట్స్ వెరీ నైస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అస్. వీ హ్యావ్ అన్ ద కాలర్ రెడీ, లెట్స్ లిసన్ హూ ఇట్ ఇస్. హలో, హలో రెయిన్బో.
1: హలో మేడం, ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నాను సార్, చెప్పండి సార్. టాపిక్ విన్నారా మీరు?
1: దిల్తో బచ్చా హై జీ మూమెంట్ చెప్పాలంటే, మొన్న మా వైఫ్ మా పిల్లోడి కోసం రిమోట్ కంట్రోల్ కార్ తీసుకుంది. బట్ యునో, దిల్తో బచ్చా ఇది చిన్నప్పటి నుంచి రిమోట్ కంట్రోల్ కార్ అంటే ఎంత ఆశ ఉండేది. మాకు మా టైంలో దొరకలేదు అది, ఇప్పుడు మా పిల్లోడి కన్నా నేనే ఆడతాను. సారీ,
0: వాళ్ళకి మీరు నేర్పియాలి కాబట్టి మీతోనే స్టార్ట్ అవుతుంది. కరెక్టే సార్.
1: యా, సో ఇట్స్ అబౌట్ రిమోట్ కంట్రోల్ కార్.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇట్ విత్ అస్.
1: వెల్కమ్.
0: उन्होंने बोला है कि रिमोट कंट्रोल कार से खेलना उनको बहुत पसंद था, जो उनके टाइम पे नहीं मिल पाया, बट अभी दिल तो बच्चा है जी तो मोमेंट शेयर कर रहे हैं उनके किड्स के साथ. इसी नाम पे एक गाना, चलते हैं हमारे गाने की तरफ.

0: वेल लिसनर्स, आप सुन रहे हैं आकाशवाणी FM रेनबो 101.9 और हम हैं हेलो रेनबो पर। हमारे अगले कॉलर जुड़ने के लिए तैयार है, सुनते हैं कौन है। हेलो
1: हाय प्रिया,
0: हेलो रेनबो। हेलो मैम, कैसे हैं आप, कौन है और कहाँ से बात कर रहे हैं।
1: मैं दिव्या हूँ। मैं हैदराबाद से बात कर रही हूँ और आपका क्वेश्चन आज बहुत अच्छा है, इसलिए मैंने कॉल किया आपको।
0: जी मैम बता दीजिए।
1: तो आपका क्वेश्चन ये कि दिल तो बच्चा है ना, तो मेरा दिल तो बच्चा है जी का ये है कि व्हेन एवर आई सी दोस कॉटन कैंडीज,
0: यस,
1: जो
0: पीच मिठाई।
1: एग्जीबिशन, हाँ पीच मिठाई, आई लव देम, दे आर सो कलरफुल, सो इवन नाउ आई गो क्रेजी व्हेन एवर आई फाइंड आउट देम। एंड अभी मॉल्स में उनको अलग अलग शेप्स में बेच रहे हैं,
0: यस
1: सो
0: मैम,
1: इट्स लाइक ऑलवेज इट कैरीज मी बैक टू माई चाइल्डहुड।
0: थैंक यू मैम, थैंक यू फॉर कॉलिंग एंड शेयरिंग विद अस।
1: या थैंक यू।
0: वेल, उनका था कि पीच मिठाई, द शुगर कैंडी, किसको नहीं पसंद, बोलिए, सबको पसंद है। और एक और मैसेज आया हमारे व्हाट्सएप पे, बोल रहे कि वर्षम पड़गाने टेरेस मीद के वाली पेपर बोट चेसी वदले वालम, लेकपोते चेतुलु चापी वर्षाने ताकनिक ट्राई चेसे वालम। అలాగే తర్వాత ఇంకో వచ్చింది, డోర్ బెల్ కొట్టి పారిపోవడం. వెల్, దిస్ ఈజ్ అన్ అల్టిమేట్ మెమరీ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యాస్ బెన్ త్రూ. అండ్ విత్ అస్ వీ ఎండ్ ఆర్ హెలో రెయిన్బో సెగ్మెంట్ అండ్ ద నెక్స్ట్ ఆర్జే ఈజ్ రెడీ. బోల్ రే థే కి హమ్ హమ్ హమే వో సుంతే హే ఆయే హే హమారే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ కే ద్వారా, కి మనే పూచా కి ఆప్నే హమారా షో సునా, తో బోలే సుంతే హే ఆయే. క్యా బోల్నా చాహతే హో రాజేష్ జీ?
2: या जेस्नी हैदराबाद एंड डबल कमेटा और फिट इंडिया मूड अंशाल गुरिंची मनं माट्लाडबोतुन्नाम.
0: यस, मैं तो न्यूज ऑन एयर ऐप द्वारा सुनते हुए जाऊंगी उनका शो जरूर. वेल, इसी मौके पे एक गाना, एक कमर्शियल के बाद.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: The time at the studio clock is 1:56 और हम end करते हैं आज का हेलो रेनबो सेगमेंट. थैंक यू फॉर कॉलिंग एंड शेयरिंग योर दिल तो बच्चा है जी मोमेंट्स विद अस. सोचिए लाइफ में कितनी भी रिस्पॉन्सिबिलिटीज है, टेंशन हो या जो भी हो, हंसते रहना चाहिए, मुस्कुराते रहना चाहिए और वो हमारे दिल का जो बच्चा है उसको जगे रखना चाहिए. और इसी बात पे अगला गाना.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. హైదరాబాద్ అంటేనే మరి వంటలకు ఫేమస్ అని మనం ప్రతి జస్ని హైదరాబాద్లో ఒకసారి గుర్తు చేసుకుంటాం. సో రకరకాల వంటలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ని రకాల వంటలు ఉన్నాయో దాదాపుగా అన్ని రకాల వంటలు మనం హైదరాబాద్లో రుచి చూసే అవకాశం ఉంది. సో మరి అలాంటి వంటకాలతో పాటు ఇంకా మనకి ఆరోగ్యాన్నిచ్చే వంటకాలు కూడా మనకు హైదరాబాద్లో ఉన్నాయి, కానీ అవి చాలా అరుదుగా అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. సో అలాంటి ఆహార పదార్థాలని టేస్ట్ చేసినట్టయితే మరి రుచి రుచి ఉంటుంది అండ్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో మరి ఆ ఆహార పదార్థాల్లో ఒకటి మిల్లెట్ కులం, మిల్లెట్ సాంబార్. ఈ వంటకం మాస్టర్ ఈకే గారికి సంబంధించిన వంటకం అని చెప్పొచ్చు, ఎందుకంటే దీని గురించి ఎక్కువ ప్రచారం చేసి తర్వాత ప్రజల్లో ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేటట్టు చేసింది మాస్టర్ ఈకే గారు. సో మాస్టర్ ఈకే గారు అంటే కూడా చాలామందికి తెలిసే ఉంటారు, మాస్టర్ ఎక్కిరాల కృష్ణమూర్తి గారు. సో ప్రజలకి వాళ్ళు మాస్టర్ ఈకే గారు ఆరోగ్యంగా ఉండడం కోసము, తర్వాత లైఫ్ ఎలా ఉండాలి, మన లైఫ్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మరి వారు ఎన్నో క్లాసెస్ చెప్పి మరి చాలామందిని చైతన్యవంతం చేసి మంచి ఆహారము, మంచి నియమబద్ధ జీవితాన్ని ఎలా లీడ్ చేయాలనే అంశం గురించి మరి చాలామంది స్టూడెంట్స్ని తయారు చేసుకున్నారు మాస్టర్ ఈకే గారు. సో వారు చెప్పిన ఈ మిల్లెట్ సాంబార్ ఆర్ మిల్లెట్ కులం ఈ వంటకాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం జస్ని హైదరాబాద్లో.
2: సూర్యోదయం అయ్యా.

ఆగమాగమైతుంది అలా.

0: తెలంగాణ రాష్ట్రం.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జష్ని హైదరాబాద్ లో. మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మరి వరి దిగుబడి పెరుగుతూ వచ్చింది. తర్వాత నెమ్మదిగా పాలిష్డ్ రైస్ తినుకుంటూ వచ్చేసారు. అండ్ అది రుచిగా ఉండేసరికి మరి దాని దిగుబడి కూడా, దాన్ని తయారు చేయడం కూడా ఎక్కువైపోయింది అన్నమాట పాలిష్ రైస్. సో ఇది గ్రహించిన చాలామంది దాన్ని తగ్గించాలని ప్రయత్నం చేసినా పూర్తిగా నివారించలేకపోయారు. అండ్ కొంతమంది మాత్రం ఈరోజుకి దంపుడు బియ్యమే మంచివి అని దంపుడు బియ్యం తింటున్నారు. సో దాంట్లో ఏంటి అంటే ఫైబర్ ఉంటుంది, బి కాంప్లెక్స్ ఉంటుంది. సో అవి తినడం వల్ల షుగర్ బీపీ లాంటివి రాకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది అని, ఆరోగ్యానికి మంచిదని. అది కొంచెం తిన్నా కూడా కడుపు నిండినట్టుగా ఉంటుంది. సో ఈ వైట్ రైస్, పాలిష్డ్ రైస్ మరి చాలా తింటే అది కొద్దిసేపటికి కరిగిపోతుంది, ఫాస్ట్గా జీర్ణమైపోతుంది. సో ఫాస్ట్గా జీర్ణమైపోవడం వల్ల అది హెల్త్కి చాలా ప్రాబ్లం అని కూడా మనకి డాక్టర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చెప్తూ ఉంటారు. సో ఇది నివారించలేకపోయి చాలామంది వదిలేశారు, కానీ కొంతమంది ఈరోజుకి కంటిన్యూ అవుతున్నారు, దంపుడు బియ్యం తింటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు. కానీ ఆధ్యాత్మికవేత్త మాస్టర్ ఈకే గారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని

బియ్యం తగ్గించి చిరుధాన్యాలు తినండి అనే పిలుపుని 1960లోనే ఇచ్చారు. దీంతోపాటు త్రిధాన్య పాకం అని కూడా ఒకటి ఉపయోగించారు. సో ఈ చిరుధాన్యాలు ఏమేం తింటే ఏమేం ఉపయోగం ఉందనే విషయం వారు 1960లోనే చెప్పారు. సో ఆ రోజు నుంచి వారే వారి శిష్యులకు సో ఈ వరిని తగ్గిస్తూ బియ్యాన్ని తగ్గిస్తూ అంటే డైరెక్టు మరి దంపుడు బియ్యం తినమని మరి వారు చెప్పినా మరి అక్కడ వాళ్ళు వినే పరిస్థితుల్లో ఉన్నారా లేదా తెలియదు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మరి ఈకే గారు వరి తగ్గిస్తూ ఈ చిరుధాన్యాలు ఎక్కువ తినే ప్రయత్నం చేయండి పిలుపునిచ్చారు. దాంతోపాటు ఈ చిరుధాన్యాలతో వంటలు చేయడం తర్వాత ఏ ఆకుకూరలు మనకు మంచివి అనే విషయాన్ని కూడా చెప్తూ కొన్ని రకాలైన వంటల్ని ప్రజలకి అందుబాటులోకి తెచ్చారు మాస్టర్కే. సో ఈరోజు మనకు హైదరాబాద్లో కూడా లభ్యమయ్యే ఒక వంటకం గురించి, అది మాస్టర్ ఈకే గారి సిస్టంలో ఉన్న వంటకం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం.

సో మరి మిల్లెట్ కుల్లంకు ఏమేమి అవసరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం కావలసిన ఆహార పదార్థాలు తయారు చేసుకోవడానికి కొర్రలు, అరికెలు, సామలు, ఒక కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు చింతపండు గుజ్జు, అలాగే మునగకాయ, వంకాయ, బెండకాయ, టమాటా, పసుపు, కారం, ఉప్పు. ఇది మామూలుగా చేసే ముల్లెట్ కుల్లం ఇది. అండ్ మాస్టర్ ఈకే గారు మరి దీనికి కొంచెం భిన్నంగా ఉంటాయి. దీంట్లో ఈ కారం ఇట్లాంటివి తగ్గించేసి మిరియాలను యూజ్ చేస్తారు మాస్టర్ ఈకే గారి వంటకంలో. ఇది మామూలుగా చేసుకునే మిల్లెట్ కుల్లం ఇది. సో వీటికి కావలసిన ఆహార పదార్థాలని మరొకసారి రిపీట్ చేస్తున్నాను. కొర్రలు, అరికెలు, సామలు, ఒక కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు చింతపండు గుజ్జు, కొంచెం నిమ్మకాయ కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే, అలాగే మునగకాయ, వంకాయ, బెండకాయ, టమాటా, పసుపు, కారం, ఉప్పు. ఇవి మిల్లెట్ కుల్లంకు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఆహార పదార్థాలు. సో ఇది ఎలా తయారు చేయాలనేది ఈ ట్రాక్ తర్వాత విందాం.

0: రెయిన్బో 101.9.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
4: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

మీరు వింటున్నారు జస్నీ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మిల్లెట్స్ ని మరి 30 నిమిషాలు

నానబెట్టి తర్వాత కందిపప్పుతో కలిపి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి, మెత్తగా అయిపోతుంది. తర్వాత రెండో స్టెప్లో వేరే గిన్నెలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు దీంతో పోపు పెట్టి కూరగాయల ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు ఆరు 2 నిమిషాలు వేయించాలి. తర్వాత స్టెప్ 3 వచ్చేసరికి ఇప్పుడు ఉడికించిన మిల్లెట్స్ పప్పు మిశ్రమాన్ని వేసి 5 నిమిషాలు సన్నని మంట మీద ఉడకనివ్వాలి. చివర్లో దించే ముందు కొత్తిమీర వేయాలి. ఇలా తయారైన ఈ మిల్లెట్స్ దాని కర్రీని అన్నం లేదా జొన్న రొట్టె దేంతోనైనా కూడా పూరితో కూడా తినొచ్చన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మరి ఇది దీంట్లో మిర్చి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఆరోగ్యానికి కొంతవరకే సేవ్ చేస్తుంది. కానీ మాస్టర్ ఈకే గారు తయారు చేసే ఆహార పదార్థంలో కారానికి బదులు మిరియాల పొడి వేస్తారు, తర్వాత సైంధవ లవణం యూజ్ చేస్తారు సాల్ట్ బదులు. సో ఇంకా ఏమేమి కావాలి మరి మాస్టర్ ఈకే గారి వంటకంలో అనేదాన్ని మనము ఈ ట్రాక్ తర్వాత తెలుసుకుందాం.

0: FM Rainbow 101.9.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

FM Rainbow 101.9. సో మిల్లెట్ కులం ఎలా తయారు చేస్తారు అనేది తెలుసుకున్నాం. సో మాస్టర్ ఈకే గారి మిల్లెట్ కులం మాత్రం కొంచెం తేడాగా ఉంటుంది. సో దీంట్లో నూనె కారం లేకుండా నూనె పప్పు పెట్టరు, నేరుగా నీళ్ళలోనే కూరగాయలు నానబెట్టి కొర్రలు పెసరపప్పు వేసి ఉడికిస్తారు. చింతపండు బదులు టమాటా గుజ్జు లేదా కొద్దిగా మామిడికాయ వేస్తారు. ఇలా అంతా ఉడికించి అది పొయ్యి పై నుంచి

కిందకి దించిన తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, అంటే మామిడికాయ వేసుకోకుండా. తర్వాత పులుపు, ఎలాంటి పులుపు వేసుకోకున్నప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు. లేదు అని అంటే ఇలా మామిడికాయ ముక్క వేసి ఉడికించిన తర్వాత, మరి ఎప్పుడైతే మనం పొయ్యి మీద నుంచి కిందికి దించుతామో, దించిన తర్వాత మాత్రం కొంచెం ఆవు నెయ్యి ఇందులో వేసుకున్నట్టు, ప్యూర్ ఆవు నెయ్యి ఉండాలి. సో కొంచెం ప్యూర్ ఆవు నెయ్యి వేసుకుంటే అది కొంచెం రుచి వస్తుంది. సో దీన్ని రోటీకి కానీ, తర్వాత జొన్న రొట్టెకు, ఆ చపాతీకి, ఆర్ పూరికి, దేనికైనా తినొచ్చు అనమాట ఇది మిల్లెట్ కులం. సో ఇది ప్రిపరేషన్, రెండు రకాల ప్రిపరేషన్స్ మనం తెలుసుకున్నాము. ఒకటి వచ్చేసి మామూలుగా మిల్లెట్ కులం, ఇంకొకటి మాస్టర్ ఈకే గారి మిల్లెట్ కులంలో మాత్రం కొన్ని ఆహార పదార్థాలు ఉండ కొన్ని ఏదేది నూనె కారం లేకుండా, కారం ప్లేస్లో మిరియాల పొడిని కొంచెం వేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు జస్ట్ నీ హైదరాబాద్లో మిల్లెట్ కులంకు సంబంధించిన ప్రిపరేషన్.

క్రికెట్ ఆడే గుంపుకి రెస్ట్ దొరికినట్టు ఉందిరా, 1947 ఆగస్ట్ 15th నేరే చూసినట్టు ఉందిరా.

దాని పక్కనే వరంటూ చేస్తాం వీళ్ళకొచ్చే డౌట్కి. కాసే చెప్పాలి లేటుకి, కాళ్ళే పట్టాలి నైటుకి, గుచ్చేటి చూపురో సర్చింగ్ అప్రో, పాస్వర్డ్ మార్చాలి ఫోన్కి.

0: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా. ఎప్పుడు తిన్నదే ఏం తింటావు ఇక్కడ? టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
1: అదేంది మామ, నేను ఎప్పుడు వినలేదు.
0: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామ నీకు? ఇవన్నీ
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: FM Rainbow 101.9
1: స్టూడియోలో టైం 3 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో వార్తా ముఖ్యాంశాలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం ఎంతో విశిష్టమైందని, ఏకగ్రీవంగా ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఒక గొప్ప విజయంగా ఉపరాష్టపతి ప్రశంసించారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఎం విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభావంతుడని, దేశ నిర్మాణ దృక్పథం పౌరులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వ ప్రజా ప్రసార మాధ్యమం దూరదర్శన్ ఈరోజు 67వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1959 సెప్టెంబర్ 15 ఆల్ ఇండియా రేడియో కింద ఒక ప్రయోగాత్మక టెలివిజన్ సేవగా ప్రారంభమైంది. సమాచార ప్రసారాలతో పాటు సాంస్కృతిక పరిరక్షణలో, జాతీయ సమైక్యతలో దూరదర్శన్ కీలక పాత్ర పోషిస్తోంది. యూపీఐ ద్వారా జరిగే 2000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డుల ద్వారా చేసే ఈ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్ ఎలాంటి ఛార్జీలు విధించలేరని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. గోదావరి పుష్కరాల కోసం చెన్నూరులో 70 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ది పనులు చేపడుతున్నట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. 8 కోట్ల విలువైన పుష్కర ఘాట్కు శంకుస్థాపన చేసిన ఆయన భక్తుల కోసం అన్ని సౌకర్యాలు, శివారం మొసళ్ల మడుగు అభివృద్ది చేపడతామన్నారు. హైదరాబాద్ తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట వారసత్వ సంపద పునరుద్దరణలో ఫౌండేషన్ పాత్రను ప్రశంసించిన సీఎం, మూసీ పునరుజ్జీవం, సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి అభివృద్దికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, మంచిర్యాలతో సహా 12 జిల్లాలకు, రేపు 7 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ప్రతి సంవత్సరం భారతదేశంలో మరి ఈ సెప్టెంబర్ 15ని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటాం. భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు గ్రహీత సివిల్ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ రోజును మనం ఇంజనీర్స్ డేగా నిర్వహిస్తాం. సో దేశవ్యాప్తంగా డ్యాంల నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టులు, హైదరాబాద్ వరద నివారణ వ్యవస్థ, మైసూర్ కృష్ణరాజ డ్యాం ఇలాంటి ఎన్నో అద్భుతాలను, సాంకేతికమైన విజయాలను అందించారు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వారు అక్కడక్కడ నిర్మించిన డ్యామ్స్కి సంబంధించిన హిస్టరీ మనం ఈరోజు కూడా మాట్లాడుకుంటున్నాం. తర్వాత నదుల అనుసంధానం, మన భారతదేశంలో నదుల అనుసంధానం జరిగితే మరి దేశం వ్యవసాయం పరంగా అత్యున్నతమైన ప్రగతిని సాధిస్తుందనే సూచన కూడా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే మనకి ఆ రోజుల్లోనే సూచించారు. అది ఈరోజు మరి నేటి నాయకులు మరి నెమ్మదిగా నదుల అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అది వారి సూచనే అని మనం చెప్పొచ్చు. అలాగే శ్రీలంకతో పాటు టాంజానియాలో కూడా ఇంజనీర్స్ డే ఈరోజు జరుపుకుంటున్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Rainbow 101.9.
1: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండిగా అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
1: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: FM రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమీటా. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని కూడా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సూత్రాలను, మానవ హక్కులను, ఇంకా పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా ప్రకటించింది. 2007 యుఎన్ జనరల్ అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 2008 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సో మరి ప్రజాస్వామ్యం, దానికి సంబంధించిన విలువల్ని, కట్టుబాట్లని ప్రజలకు ఒక అవగాహన కల్పించడం మరి ఈ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఉద్దేశం.
2: చిక్

0: చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్, స్ట్రేట్ గానే ఎత్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమీటా. దేశ చరిత్రలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న భారత ప్రభుత్వ అధికారిక ప్రసార మాధ్యమం దూరదర్శన్ డిడిఐట్ ఈరోజు కూడా తన యానివర్సరీని జరుపుకుంటుంది. 1959 సెప్టెంబర్ 15న ఢిల్లీలో తన ప్రసారాలను ప్రారంభించి భారతదేశ వినోద సమాచార రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన టీవీ ఛానల్గా మన డీడీకి విశేషమైన గుర్తింపు ఉంది. డీడీ కార్యక్రమాలతో ప్రజల్లో ఎంతో చైతన్యవంతం తీసుకురావడంతో పాటు ఎంతో వినోదాన్ని విజ్ఞానాన్ని అందించిన సంస్థ దూరదర్శన్.

0: 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. చర్మ క్యాన్సర్, లింపోమా, ఈ క్యాన్సర్పై అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచంలోని 52 దేశాల్లో చర్మ క్యాన్సర్ రోగులకు సంబంధించి 83 సంస్థలు ఈ దినోత్సవాన్ని ప్రారంభించాయి. అయితే రోగ లక్షణాలను గుర్తించడానికి, రోగం నిర్ధారణ చేయడానికి, చికిత్స పరంగా ప్రజల్లో అవగాహన పెంచడానికి 2004లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. సో మరి 2024 నుంచి ఈనాటి వరకు కూడా ఈ దినోత్సవాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. లింపోమాపై అవగాహన పెంచే ప్రయత్నం, ప్రజల్లో లింపోమాపై అవగాహన పెంచుతూ ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. పనక కనకమ్మ వర్ధంతి ఈరోజు. వీరు నెల్లూరులోనో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించి మహిళా విద్య సమాజ శ్రేయస్సు కోసం పాటుపడి మరి ఎన్నో సంఘ సంస్కరణ కార్యక్రమాలను చేపట్టారు కనకమ్మ గారు. సో ఈరోజు వీరు 1963 సెప్టెంబర్ 15న తుది శ్వాస విడిచారు.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరిగిన డిఆర్డీఓ ఇండస్ట్రీ సినర్జీ మీట్ 2026 సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. డిఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం భారతదేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే హైదరాబాద్ ముక్తి దివస్ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినా నిజాం పాలన వల్ల హైదరాబాద్ సంస్థానానికి రాలేదని, అందుకే ఎల్లుండి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. తెలంగాణలో 22A నిషేధిత భూములపై ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. బీఆర్ఎస్ హయాంలో జాబితాలో చేర్చనివి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తొలగించిన భూముల వివరాలను ఈ భేటీలో ముఖ్యమంత్రి మంత్రులకు వివరిస్తారు. ఈ నెల 19న కోదాడలో జరిగే జాబ్ మేళాకు నల్గొండ ఖమ్మం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. సింగరేణి పరిశ్రమల కార్మికుల శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో 300కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో తన పీఆర్ఓ పీఏలపై దాడి జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించిన ఆయన, విచారణ పేరుతో పిలిపించి దాడి చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఓయూ ప్రొఫెసర్ లక్ష్మణ్ రాసిన తెలంగాణ విమోచన దినం పుస్తకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారని కొనియాడిన ఆయన, యువతరం ఈ విముక్తి పోరాట చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి తెలంగాణకు 2 లక్షలు, ఏపీకి 3 లక్షల ఇళ్లు కేటాయించినట్టు సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. తొలిసారిగా తెలుగు రాష్ట్రాలకు ఈ స్థాయి భారీ కేటాయింపులు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రెవెన్యూ చట్టాలు మార్చడం సరికాదని, దేశమంతటా ఒకే చట్టం ఉండాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. 22A ధరణి భూభారతి అక్రమాలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 163 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, ఆర్డీఓ తదితర ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు 6 నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు ఫిట్ ఇండియాలోకి. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజల్లో ఫిట్నెస్పై ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిట్ ఇండియా ఉద్యమం సరికొత్త కార్యక్రమాలతో శరవేగంగా దూసుకుపోతుంది. సో మరి వాటికి సంబంధించిన అప్డేట్ ఈరోజు మన ఫిట్ ఇండియాలో మాట్లాడుకుందాం.
2: అరే అందరూ వచ్చిండ్రు కానీ పార్టీకి, ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే.

మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచుచ్చు. సుక్కున్న ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి.

Backbone 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని.

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మన జనరంజని. మీరు వింటున్నారు ఫిట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ అనే కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సైక్లింగ్ సంస్కృతిని, శారీరకంగా దృఢత్వాన్ని పెంపొందించడానికి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ప్రచారాన్ని భారీగా నిర్వహిస్తుందని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా మరి చాలా చోట్ల మరి ఈ సండే ఆన్ సైకిల్ అనే కార్యక్రమం పైన అవగాహన కల్పించడంతో పాటు మరి దీంట్లో యువత, ముఖ్యంగా యువతను బాగా ఇన్వాల్వ్ చేస్తుంది. సో సైక్లింగ్ చేయటం వల్ల మరి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉండొచ్చు, తర్వాత ఒక రకంగా మెంటల్ ఎక్సర్సైజ్ కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే సైకిల్ తొక్కుతున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, మనం ఇంకా వేరే ఆలోచనలు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. సో అలా సైక్లింగ్ తొక్కడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా కూడా మంచి పీస్ వస్తుందని కూడా పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని మరి ఫిట్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఫిట్ ఇండియాలో. 88వ ఎడిషనల్ వేడుకలు భారతీయ క్రీడా దినోత్సవం 2026 సందర్భంగా ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ జేఎల్ఎన్ స్టేడియంలో 88వ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ ఈవెంట్ను చాలా ఘనంగా నిర్వహించారు. సో ఇందులో వేలాది మంది పౌరులతో పాటు ప్రముఖ క్రీడాకారులు కూడా పాల్గొన్నారు.

ఈ ఈవెంట్ ఘనంగా నిర్వహించడంతో పాటు సండే ఆన్ సైకిల్ గురించి దేశవ్యాప్తంగా మరి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమం అని చెప్పొచ్చు ఇది. సో ఈ వేడుకలో సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మరి యోగా పరంగా కూడా మరి ప్రపంచవ్యాప్తంగా మరి యోగా దినోత్సవాన్ని జరుపుకునే విధంగా మన భారత్ చేసిన ప్రయత్నం, మన ప్రియతమ ప్రధాని గారు చేసిన ప్రయత్నం ఫలించి మరి ప్రపంచవ్యాప్తంగా మరి యోగా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నారు. యోగా ఆవశ్యకతని మరి ప్రపంచవ్యాప్తంగా కూడా చాటి చెప్పారు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు. సో మరి ఏదేమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా శారీరకంగా దృఢంగా అలాగే మానసికంగా కూడా దృఢంగా ఉండడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని మరి యోగా ఆచార్యులు చాలామంది కూడా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఫిట్ ఇండియాలో. ఫిట్నెస్ కార్డోస్ ఆధా గంట రోజ్ అనే కార్యక్రమాన్ని కూడా దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తుంది ఫిట్ ఇండియా. ప్రజలు ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయటం, దీనివల్ల ఎంతో ఉపయోగం ఉందని ప్రజలకు పిలుపునివ్వడంతో పాటు ఈ ప్రచారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇంకా కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా కొనసాగుతుంది ఈ ప్రచారం. సో ఫిట్నెస్ కా డోస్ ఆధా గంట రోజ్ అనే కార్యక్రమం, మరి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం పట్ల అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది.

0: FM Rainbow 101.9
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం ఫిట్ ఇండియా. నషాముక్త్ భారత్ అభియాన్ ఈ కార్యక్రమాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది ఫిట్ ఇండియా. ఎందుకంటే మరి ఈ రోజుల్లో యువత చెడుదారులు తొక్కకుండా ఉండాలని, ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండాలని, మాదక ద్రవ్యాల రహిత భారతదేశాన్ని నిర్మించాలనే థీమ్తో సైక్లింగ్ ర్యాలీలను సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ప్రత్యేక ఎడిషన్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో భారతదేశ వ్యాప్తంగా మరి యువత మాదక ద్రవ్యాలకు మత్తుపానీయాలకు అలవాటు పడకుండా వాళ్ల లక్ష్యాల వైపు వాళ్ళు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది ఫిట్ ఇండియా.

మీరు వింటున్నారు ఫిట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. చీర్ ఫర్ భారత్ అంతర్జాతీయ వేదికలపై కూడా ఫిట్ ఇండియా ఉద్యమ సందేశాన్ని చాటుతున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్కోగోలో భారతీయ ప్రవాసులు కలిసి మరి సైక్లింగ్ ర్యాలీ కూడా నిర్వహించారు ఈ సందర్భంలో. సో మరి చీర్ ఫర్ భారత్ ఈ నినాదంతో మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఫిట్ ఇండియా మరి ఈ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలని సమాచారాన్ని అనే ఉద్దేశాన్ని భారత్ ఉద్దేశాన్ని కూడా భారత్లో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనే విషయాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది ఫిట్ ఇండియా.

0: ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసర సమావేశం కానున్నారు. రేపటి సభలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే వ్యూహాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చట్టం 22A నిషేధిత భూముల వివాదంపై సుదీర్ఘ వివరణ ఇవ్వాలని గత ప్రభుత్వ హయాంలో ధర

వివాదంపై సుదీర్ఘ వివరణ ఇవ్వాలని, గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలను గణాంకాలతో సహా బయటపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీపీసీసీ అధ్యకుడిగా 2 ఏళ్ల ప్రయాణం ఎంతో ఉత్సాహంగా సాగిందని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేశామని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి గొడవలు లేవని, అభిప్రాయ భేదాలొచ్చినా వెంటనే సరిదిద్దుకుంటామని స్పష్టం చేశారు. అలాగే రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఈరోజు గుండెపోటుతో విశాఖపట్నంలో మరణించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నాని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు అదనంగా 55 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించారు. సికింద్రాబాద్లోని వివాదాస్పద 40 ఎకరాల భూమి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్కే చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించలేమని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం కొట్టివేసింది. జెన్జీ, జెన్ అల్ఫా తరాలకు చెందిన యువత నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలని, వారు చెప్పేది వినడానికి దేశం సిద్దంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. దేశం మనకేం చేసిందని కాకుండా దేశం కోసం మనం ఏం చేశామని ఆలోచించాలని సూచించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై తీవ్రమైన టారిఫ్లు విధించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించి రష్యా ఆంక్షల బిల్లులో భారత్ పేరును నేరుగా చేర్చాలని డెమోక్రటిక్ పార్టీ ప్రజాప్రతినిధి స్టెనో హోయర్ సవరణ ప్రతిపాదించారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగే 2వ T20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్లో కూడా విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ లోకి స్వాగతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శరణమయ్యప్ప.

0: కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి పట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: సమయం 5:45 దాటి 21 సెకండ్లు. ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఇప్పుడు జీవనశైలి వ్యాధుల్లో యోగా ప్రాముఖ్యత, ఈ అంశం గురించి డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో జీవనశైలి వ్యాధుల్లో యోగా ప్రాముఖ్యత, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ నేచురోపతి వైద్య నిపుణులు డాక్టర్ తెలుగి కృష్ణమూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు, దాదాపుగా 4 దశాబ్దాలకు పైగా మీరు ఈ చికిత్సా విధానంలో ఎంతోమందికి ఈ యోగా ద్వారా, నేచురోపతి డైటు ప్రాక్టీసెస్ ద్వారా ఎంతో మేలు చేశారని విన్నాము. ప్రస్తుతం ఉండే సమాజంలో, ముఖ్యంగా ఆధునిక ప్రపంచంలో, ఈ సిటీ లైఫ్లో ఈ జీవనశైలి వ్యాధుల బారిన చాలామంది యువతనే ఈ సమస్యలకు లోనవుతున్నారు. వీటి విషయంలో ఏ రకంగా మనము యోగా ద్వారా లాభం పొందొచ్చు అంటారు?
1: ప్రస్తుత నవనాగరికత ప్రపంచంలో చాలామంది ఈ అడల్టరేటెడ్ ఫుడ్ ప్రిపరేషన్స్ తీసుకుంటున్నారండి. సరైన టైంలో నిద్రపోవడం లేదు, సరైన క్వాంటిటీలో ఆహారం తీసుకునివ్వడం లేదు, ఈ శారీరక పరిశ్రమ చేయడం లేదు. మన శరీరము పంచభూతాలతో తయారైంది, మట్టి, నీరు, గాలి, సూర్యరశ్మి, ఆకాశతత్వము. మీరే చర్చించుకోవచ్చు, ప్రస్తుత సాఫ్ట్వేర్ యూజర్స్ కానీ, లేడీస్ కానీ, ఒట్లి హౌస్ వైఫ్లు కానీ ఇంట్లోనే ఉంటారు, కానీ బయట అట్మాస్ఫియర్కు బాడీని ఎక్స్పోజ్ చేయరండి. మన శరీరము ఎండకు ఎక్స్పోజ్ చేయాలి 10 గంటల లోపల, అప్పుడే విటమిన్ డి లెవెల్స్ అనేటి స్కిన్ గుండా బాడీ తయారు చేసుకుంటుంది. చాలామంది చెప్పులు తొడుక్కొనే నడుస్తుంటారు, చెప్పులు లేకుండా మట్టి కాంటాక్ట్తో పెట్టుకోవాలండి. ఇలా బేర్ ఫుట్ను అర్థ మీద ఉంచేదాని మూలాన బాడీలో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ అర్థ లాక్కుంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక 10 మినిట్స్ మట్టి మీద కాలు పెట్టి బేర్ ఫుట్లో నిలబడండి, అర్త్ పుల్లింగ్ చేసుకుంటుంది బాడీలో అయిన ఇంప్యూరిటీస్ అన్నీ. ఇది చాలామంది తెలీదు. ఎండకు, గాలికి, సూర్యరశ్మికి బాడీకి ఎక్స్పోజ్ చేయకపోతే మనకు జబ్బులు తప్పవండి. కాబట్టి ప్రతి ఒక్కరు రోజుకు పెద్దవారు అయితే 3.5 నుంచి 4.5 లీటర్స్ నీళ్లు ఈ ఋతువులను బట్టి తీసుకోవాల్సింది ఉంటుంది. ఎండాకాలం అయితే 5 లీటర్స్ వరకు నీళ్ళు తీసుకోవచ్చు. చాలామంది నీళ్లు తాగే పద్ధతి కూడా తెలియదండి. చాలామంది ఇట్లా 1 లీటర్ బాటల్ తీసుకొని నిలబడి నీళ్లు తాగుతూ ఉంటారండి. ఈ స్టాండింగ్ పోస్చర్లో నీళ్లు తాగే దాని మూలాన కిడ్నీస్, హార్ట్ దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నీళ్లు తాగేటప్పుడు కూర్చొని నిదానంగా నీళ్లు తాగాల. అట్లా తాగితేనే బాడీ అబ్జర్వ్ అవుతుంది. మీరు ఒకటేసారి నీళ్లు తాగుతారనుకోండి, అప్పుడు అది యూరిన్గా ఫార్మ్ అవుతుంది, స్టమక్ హెవీ అవుతుంది, హార్ట్ మీద కూడా లోడ్ పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కొన్ని జీవనశైలి నియమాలు పాటించి యోగాసనాలు చేస్తేనే మీకు సత్ఫలితాలు వస్తుంది. కొంతమంది అనుకుంటారు, మేము ఈరోజు యోగా చేస్తున్నాం సార్, మాకు జబ్బులు తగ్గలేదు, యాక్టివ్నెస్ లేదు, ఇట్లా డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లము, లంగ్ ప్రాబ్లము, లేదంటే మెడకు నడుముకు సంబంధించిన ప్రాబ్లంతో ఉన్నాము అని చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు ఆహార నియమాలు, విహార నియమాలు, దినచర్యను సక్రమంగా పాటించుతూ ఆసనాలు చేస్తేనే బాగుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నా దగ్గరికి చాలామంది స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ పేషెంట్ వస్తారండి. సెర్వికల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ ప్రొలాప్స్ కానీ ఇలా వస్తాయి. ఎందుకు వస్తున్నాయంటే లివర్లో ప్రాబ్లం ఉంటుంది. తిని ఆహారం నుంచి బాడీ కాల్షియం తయారు చేసుకోలేదు, బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు బోన్స్లో నుంచి కాల్షియం బాడీ లాక్కుంటుంది. అప్పుడు ఫస్ట్ స్టెప్లోనే మెడకు, నడుముకు సంబంధించిన బోన్స్లో నుంచి కాల్షియం తగ్గిపోతుంది, అప్పుడు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు మెడ తిప్పలేరు, కాలర్ పెట్టుకుంటారు, నడుము నొప్పికి నడుము లంబార్ బెల్ట్ పెట్టుకుంటారు. ఇట్లా ఎన్ని రోజులని బెల్ట్తో మీరు జీవనం సాగించలేరు. ఈ యోగా చికిత్సలు, ప్రకృతి చికిత్సల మూలాన మీకు మెడకు, నడుముకు సంబంధించిన బోన్స్ని తిరిగి ఒరిజినల్

0: ప్లేస్కి తెచ్చేదానికి అవకాశం ఉంటుంది. డిసీజ్ వచ్చిన వెంటనే స్పైనల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయండి. స్పైన్ మీద సూపైన్ పొజిషన్ మీద పడుకొని చేతులు స్ట్రైట్ పట్టి మెడను రైట్ లెఫ్ట్ తిప్పుతారు, లేకపోతే రెండు చేతులు ఎల్ షేప్లో పెట్టేసి గాలి లోపలికి తీసుకొని ఇట్లా డీప్ ఇన్హలేషన్ చేసి ఎక్సలేషన్ చేయాలి. ఇలా చేసే దాని మూలాన మీ లంగ్స్ యాక్టివేట్ అవుతాయి, ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మెడకు ఈ షోల్డర్స్కి సంబంధించిన మజిల్స్ కూడా యాక్టివేట్ అయ్యి మీకు నడిచేటప్పుడు గిడ్డినెస్ రాకుండా ఉంటుంది, మెడ ఫ్రీగా మూమెంట్స్ ఉంటాయి. నడుముకు సంబంధించిన ఎక్సర్సైజెస్ చేతి బంధాసనం అన్న ఉండదు, ఉత్థాన పాదాసనం అన్న ఉన్నాయి, స్పైనల్ ఎక్సర్సైజెస్, ఈ టిస్ట్ చేసే దాని మూలాన నడుము దగ్గర బోన్స్ స్ట్రెంత్ అయ్యి ఈ నడుము దగ్గర జబ్బులు రాకుండా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ జీవనశైలి వ్యాధుల్లో ప్రకృతికి సహజమైన గాలి, నీరు, ఎండ శరీరానికి అందించిన కారణంగానే ఈ జీవనశైలి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందంటారా?
0: అవును సార్, మనము రూమ్లోనే కూర్చొని ఉంటాం, లేకుంటే ఫ్యాన్ కింద ఏసీలో ఉంటారు, ఆ రూమ్లో ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది. ఆ రూమ్లో చాలామంది ఉంటే ఆ రూమ్లో ఉండే ఆక్సిజన్ అంతా వాళ్ళు పీల్చేస్తారు. బ్లడ్ ప్యూరిఫై కావాలంటే లంగ్స్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉండే గాలి అవసరం. కాబట్టి మీరు రోజు కానీ వారానికి ఒకసారని కొన్ని గంటలు దగ్గరలో ఏమైనా పార్క్ కానీ ఏమైనా ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నా కానీ అక్కడ ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాణాయామము మూమెంట్స్ చేసే దాని వలన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, బ్రెయిన్కు హార్ట్కు లంగ్స్కు ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై అయ్యి దానికి సంబంధించిన జబ్బులు రావండి.
1: డాక్టర్ కృష్ణమూర్తి గారు, మనం ప్రముఖంగా ఈ జీవనశైలి వ్యాధుల్లో మనం గమనించేది ఉదరకోశ వ్యాధులు, డయాబెటీస్, థైరాయిడు, హైపర్ టెన్షను, ఇవన్నీ కూడా ఒకటి తప్పిస్తే ఒకటో రెండో కనబడుతూ ఉంటాయి ఈ జీవనశైలి వ్యాధులు బారిన పడిన వారు. వాటికి యోగా ఆసనాల ద్వారా కానీ ప్రాణాయామం ద్వారా కానీ ఈ ప్రకృతి చికిత్స విధానంలో ఎంతవరకు సమాధానం దొరుకుతుంది, ఎంత ఉపయుక్తంగా ఉంటుంది?
0: ఇంతకుముందు మీరు చెప్పిన జబ్బులను సివిలైజ్డ్ డిసీజెస్ అంటారు. 150 మందికి డయాబెటీస్ మెలైటిస్ ఉందండి, అధిక రక్తపోటు ఉంది, లివర్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం డిసీజ్ ఎందుకు వస్తుంది, మనం ఎండకు ఎక్స్పోజ్ చేయకపోతే విటమిన్ డి డిఫిషియన్సీ వస్తుంది. ఈ ఎక్కువ ఆక్సిజన్ ఎయిర్ ఉండే దగ్గర మీరు ప్రాణాయామం కానీ ఉండకుండా ఉంటే కదా ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లము, హార్ట్కు సంబంధించిన ప్రాబ్లము, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ ఎక్కువగా ఉండే ఏరియాలో కొద్దిసేపు అన్నా ఉండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం అవసరము. ఎండకు కూడా వాళ్ళ బాడీని మినిమం క్లోతింగ్తో ఎక్స్పోజ్ చేయాల్సింది వస్తుంది. పైన ఆకాశ తత్వం అని ఉంటుంది, దాంట్లో పంచభూతాల శక్తి ఉంటుంది, రేడియేషన్ ఉంటుంది, న్యాచురల్ స్టార్ది కానీ మూన్ది కానీ సన్ కానీ. మీరు ఓపెన్ ఇయర్లో కూర్చుండే దాని మూలాన ఈ మెడిటేషన్ కానీ ప్రాణాయామం చేసే దాని మూలాన కూడా మీకు ఎక్కువ ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది.
1: ఏ సమయంలో యోగాసనాలు కానీ ప్రాణాయామం కానీ చేయడం ఉత్తమం అంటారు డాక్టర్?
0: యోగాసనాల్లో ఎంప్టీ స్టమక్తోనే చేయాలి, ఉదయం కనీసం 8-9 లోపల అయిపోయి చేయాలండి. ఈ ప్రాణాయామం కూడా మీరు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేసేదాని మూలాన బయట కూడా వాతావరణంలో పొల్యూషన్ తక్కువ ఉండి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉదయమే మీరు 7 గంటల లోపలే బ్రీతింగ్ ఎక్సర్సైజు యోగాసనాలు చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి.
1: అలాగే ఆహార విషయాల్లో వచ్చేటట్లయితే ఈ యోగాసనాలు నిష్ఠగా ప్రతినిత్యం చేసేవాళ్ళు ఏ రకమైన ఆహారాన్ని తీసుకుంటే ఈ జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు?
0: ఇది మామూలుగా ఈ మధుమేహం, డయాబెటీస్, మెలైటిస్ ఉండేవాళ్ళు ఉదయం పూట మెంతులు, నానబెట్టిన మెంతులు పెరుగులో వేసి అది తీసుకోవాలండి. తర్వాత బాలీ గంజి అని ఉంటుంది, బాలీ వాటర్ తీసుకోవాలా. కొత్తగా డయాబెటీస్ ఉండేవాళ్ళు ఈ కరేలా జామున్ జ్యూస్ అని వచ్చిందండి. ఈ మీరు డయాబెటీస్ తీసుకుంటే మాత్రలు తగ్గించాలంటే ఈ న్యాచురల్ మెథడ్స్ వస్తాయి. కరేలా జామున్ జ్యూస్ 50 ml వాటర్ బిఫోర్ లంచ్ అండ్ డిన్నర్ తీసుకుంటే దాని మూలాన మీరు డయాబెటీస్ తీసుకునే మెడికేషన్ స్లోగా తగ్గించడానికి అవకాశం ఉంది. దాంతోపాటు ఈ భుజంగాసనం, శలభాసనము, సేతుబంధాసనము, పొట్టకు సంబంధించిన ఆసనాలు చేసే దాని మూలాన ముఖ్యంగా ప్యాంక్రియాస్ అనేది లివర్ ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగా చేస్తుంది, దాంతోపాటు లివర్ ఫంక్షన్ కూడా యాక్టివేట్ అయ్యి ఈ షుగర్ లెవెల్ పెరగకుండా ఉంటుంది. ప్రస్తుతం చాలామంది డయాబెటీస్ కోసం మందులు వాడుతూ అంటారు. మందులు

0: వల్ల కానీ వాళ్ళకు కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, నర్వస్ సిస్టానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా లేకుండా న్యాచురల్ డైట్ కంట్రోల్ అంటే ఉప్పు కారం మసాలా తక్కువ ఉండే వెజిటబుల్ కర్రీ కానీ పుల్కా కానీ మిల్లెట్ రైస్, దంపుడు బియ్యం, దంపుడు బియ్యంలో చిరుధాన్యాలు మిక్స్ చేసి రైస్ ఎలక్ట్రికల్ కుక్కర్లో వండుకోకుండా మామూలుగా వండుతూ ఇలా వాళ్ళ జీర్ణశక్తిని బట్టి క్వాంటిటీ ఫిక్స్ చేసుకొని తీసుకుంటూ ఉంటే షుగర్ లెవెల్ తగ్గుతాయండి, బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతూ వస్తుంది. ఉప్పు కారం మసాలాలు తగ్గించాలా, మెంటల్ టెన్షన్ తగ్గించుకోవాలా, నిద్ర సరిగా వచ్చేటట్లు రాత్రిపూట వాళ్ళు కొద్దిగా వీలు ఉంటాయి కదా, ఈ గోరువెచ్చ నీళ్ళలో కాళ్ళు పెట్టి న్యూట్రల్ ఫుడ్ బత్ అంటారు, ఇలా చేసే దాని మూలాన టెన్షన్ తగ్గి నిద్ర సరిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
1: ముఖ్యంగా డాక్టర్ కృష్ణమూర్తి గారు, ఈ యోగాసనాలు, ప్రాణాయామము, ఆహార విహారాల పట్ల మార్పులు చేసినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఈ ఉపవాస చికిత్స కూడా కొంతవరకు ఇటువంటి జీవనశైలి వ్యాధుల్లో ఉపశమనం కలిగించే విధంగా ఉంటుందంటారు, అది ఎంతవరకు ఉపయోగకరం?
0: అది కూడా కొన్ని కరెక్టే అండి, ఎందుకంటే మనకు జబ్బులు వచ్చేదంతా ప్రేగుల్లో, పెద్ద ప్రేగుల్లో టాక్సిన్ చేరే దాని మూలానే డిసీజెస్ వస్తాయి. మామూలుగా అజీర్ణంగా ఉండే వాళ్ళకు, ఒబేసిటీ కేసులకు, ఈ డయాబెటీస్ కాకుండా, హైపర్ టెన్షన్ కాకుండా, ఎక్కువ మందుల మీద డిపెండ్ కానోళ్ళకు షార్ట్ ఫాస్టింగ్ అంటారండి, ఫాస్టింగ్ మినిమం 3 డేస్ ఉంచుతారు. వాళ్ళ జనరల్ కండిషన్ బట్టి 10 to 15 డేస్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఉపవాస కాలంలో లెమన్ వాటర్ విత్ హనీ, నిమ్మర నరసము, పళ్ళ నీళ్లు, తేనె లేకపోతే జాగరి కలిపి అట్లా 4 టైమ్స్ ఇస్తారు. మధ్యాహ్నం తగిన నీళ్లు తాగాల్సింది వస్తుంది. ఇట్లా లివర్కు రెస్ట్ ఇచ్చేదాని మూలాన ఈ లోపల ఉండే ప్రేగల్లో ఉండే మలినాలన్నీ రోజు ప్రకృతి వైద్యంలో అయితే ఇనిమాని ఇస్తారు, మట్టి పట్టీలు ఇస్తారు, కొన్ని పుటకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తారు. ఈ పెద్ద ప్రేగల్లో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటికి పోయేదాని మూలాన వాళ్ళకు ఆరోగ్యం సెట్ అవుతుందండి. యూస్ఫుల్ బ్యాక్టీరియా కూడా ఉపవాస కాలంలో డెవలప్ అవుతాయి, కాబట్టి బాడీ యొక్క శక్తి, వైటాలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. కానీ ఫాస్టింగ్, ఉపవాసం అనేది ఇంటి దగ్గర 3 రోజుల కంటే ఎక్కువ చేయకూడదండి. ఎక్కువ రోజులు చేయాల్సింది వస్తే ప్రకృతి చికిత్సాలయంలో చికిత్స పొంది సరిగా పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ మధ్యలో గమనిస్తుంటాము సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చూస్తూ, 2 నిమిషాలు, 5 నిమిషాలు షార్ట్స్ రీల్స్ చూసి సొంతంగా వైద్యాన్ని ప్రయత్నం చేస్తుంటారు. దీనివల్ల చాలా దుష్ఫలితాలు గమనిస్తూ ఉంటాము. కాబట్టి అటు వైద్యపరంగా మందులు తగ్గించాలన్నా, లేదా మీరు చెప్పినట్టు ఉపవాస చికిత్స లాంటివి చేయాలన్నా, నిష్ణాతులైన వైద్యుడి పర్యవేక్షణలో చేయడమే ఉత్తమం అంటారు.
0: అవును సార్, ఇప్పుడు హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని మందులు ఇమీడియట్గా బంద్ చేసేదాన్ని కాదు, హైపర్ టెన్షన్కి ఉంటే, షుగర్ వ్యాధికి ఉంటే, మైగ్రేన్ ప్రాబ్లం ఉంటుంది, సైకిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రకృతి నిపుణుల దగ్గర లేకుంటే నేచర్గూర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి స్లోగా టేపర్ చేస్తూ లోపలుండే ఆర్గాన్స్ అన్ని ప్రకృతి యోగా చికిత్సల ద్వారా సెట్ చేసుకుంటే మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది.
1: అంతేగాని సొంత వైద్యము, చిట్కా వైద్యం చేస్తే తీవ్ర పరిణామాలు,
0: ఇబ్బందులు వస్తున్నాయండి. కొన్ని మందులు సడన్గా ఆఫ్ చేసేదాన్ని కాదు, కాబట్టి యోగాకు, ప్రకృతి వైద్యంకు చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే ఈ నేచర్గూర్ హాస్పిటల్ యోగా సెంటర్లో వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం ఎంతో అవసరం.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో జీవనశైలి వ్యాధుల్లో యోగా ప్రాముఖ్యత ఈ అంశం గురించి డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

Hi, hello, good evening. Welcome to Gen Z Show. Me and Wintanaru 101.9 MHz by FM Rainbow. Rainbow to me jeevitam rangulamayam. Rojanta yela gadchindi. Chala panlu chesara. Anukunna panlu jarigaya. Leda anukunna vannatuga anukunnatuga jarigipothe happy ga unnara. Jariginanduku happy ga unnara. Jargaledu ani baadapadutunnara. Emaina sare. అలా పరుగులు తీసిన ఈ డేకి ఒక చిన్న పాజ్ ఇద్దాం. కొన్ని మాటలు మాట్లాడుకుందాం, కొన్ని పాటలు విందాం, మధ్యలో కాసేపు అలా మన మనసులో మాటలు కూడా విందాం. ఎక్కడున్నా సరే, మీ రోజు ఎలా గడిచినా సరే, ఈ ఈవినింగ్ మనమిద్దరం అలా కాస్త నెమ్మదిగా ప్రయాణం చేద్దాం. కొంచెం ప్రపంచాన్ని పక్కన పెట్టి మనతో మనం టైం స్పెండ్ చేద్దాం. Welcome to the Gen Z Show. Meeru vintunnaru with me, RJ Savera. Ippudu Shreya Ghoshal garu paadina Anukoledhe Naadu paata vachestundi. And then you have a beautiful surprise song waiting for you. Nen dan tarvate vachi meeto poladu muchattlu cheppestha. Vintu undandi 101.9 MHz by FM Rainbow.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ సవీరా. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం

ఏ పని చేయాలన్నా మనకి ఒక కంపెనీ కావాలి అని చూస్తూ ఉంటాం. షాపింగ్కి వెళ్ళాలంటే ఒక ఫ్రెండ్ కావాలి, మూవీకి వెళ్ళాలంటే ఎవరైనా తోడు రావాలి, అలా రెస్టారెంట్కి వెళ్ళాలి అంటే ఫ్యామిలీ అందరూ రావాలి. కానీ ఒక్కసారి ఇది ఆలోచించండి, ఏదైనా మనకి నచ్చిన పని చేయాలి అంటే ఎప్పుడు ఒక కంపెనీ కోసం ఎదురు చూడాలా? మనకి నచ్చిన పనిని మన కోసం మనం చేసుకోలేమా? అందుకే ఈరోజు మనం మాట్లాడుకుందాం నాతో నేను. ఒక్కసారి అలా ఒంటరిగా షాపింగ్కి వెళ్ళగలమా? అలా రెస్టారెంట్కి వెళ్ళగలమా? మనతో మనం టైం స్పెండ్ చేయగలమా? మాట్లాడుకుందాం. వింటూ ఉండండి 101.9 MHz పై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

वेलकम बैक मेरो इंटरनेट 101.9 मेगाहर्ट्ज पर एफएम रेनबो रेनबो तो मी जीवितम रंगुलमयम మీరు వింటున్నారు జెన్జీ షో. అయితే మనం మాట్లాడుకుంటున్నాం నాతో నేను. అయితే అలా ఒంటరిగా ఎక్కడికైనా సినిమాకి వెళ్ళాలన్నా రెస్టారెంట్కి వెళ్ళాలన్నా కాస్త ఆక్వర్డ్గా ఫీల్ అనిపిస్తుంది అనుకుంటున్నారా? ఎవరైనా ఏమనుకుంటారు, ఒక్కరే ఎందుకు వచ్చావు అని అనుకుంటారా? లేకపోతే అలా మూవీకి ఒక్కరే ఎవరు వెళ్తారు? ఇలాంటి థాట్స్ అన్నీ ఇనీషియల్గా రావచ్చు, కానీ ఒక్కసారి వెళ్ళిన తర్వాత అలా రెస్టారెంట్లో కాఫీ సిప్ చేస్తున్నప్పుడు ప్రశాంతంగా మీ వాయిస్ మీకు వినిపించినప్పుడు అరే ఇది నేను ముందే ఎందుకు చేయలేదు అని అనిపిస్తుంది. అలాగే సినిమాకి వెళ్ళేటప్పుడు కాస్త కష్టంగా అనిపించినా అలా లైట్స్ ఆఫ్ కాగానే సినిమాని మన కోసం మనం చూస్తున్నప్పుడు నాకు ఇది నచ్చిందా లేదా అని మనల్ని మనం అడిగినప్పుడు ఇది బ్యూటిఫుల్ ఎఫర్ట్ కదా

నా కోసం నేను తీసుకున్న ఎఫర్ట్ అని అనిపిస్తుంది కదా. మరి ఈ ఎఫర్ట్ మీరెందుకు తీసుకోవద్దు? ఈసారి ఒక సోలో డేట్ ప్లాన్ చేయండి. అలా రెస్టారెంట్కి వెళ్ళండి, అలా వెళ్ళి కాఫీ తాగండి, బుక్ చదవండి, కాస్త అలవాటైన తర్వాత సినిమాకి వెళ్ళి చూడండి. ట్రై చేస్తారా? వింటూ ఉండండి 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

వింటున్నారా? మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. అయితే ఇంతకుముందు బ్యూటిఫుల్గా కార్తిక్ గారు ఇంకా శ్రేయా ఘోషల్ గారు పాడిన వింటున్నావా పాట విన్నారు. కానీ సరే పాట విన్నారు, కానీ మీ మైండ్ మీకు ఏం చెప్తుందో వింటున్నారా? మీ మనసుకి ఏం కావాలో వింటున్నారా? మీకేం కావాలి అనేది వింటున్నారా? చాలాసార్లు మనం మన చుట్టూ ఉన్న మనుషుల కోసం బతకడం వల్ల, మన చుట్టూ ఉన్న సమాజం కోసం బతకడం వల్ల మనకు కావాల్సిందేంటో మనం చాలాసార్లు వినలేకపోతూ ఉంటాం. సో టుడే ఇస్ అ రిమైండర్ ఇఫ్ యు ఆర్ లిస్నింగ్ టు గో ఆన్ అ సోలో డేట్ టు లిసన్ టు యువర్ సెల్ఫ్. అలా ఒక పేపర్ పెన్ తీసుకొని అసలు మీకు ఏమేమి చేయాలని ఉన్నాయి అని చెప్పి ఒక చిన్న లిస్ట్ రాసుకోండి అండ్ చేసి చూడండి. మీకు మీరు ఛాలెంజ్ చేసుకొని చూడండి. ఎవరికి తెలుసు, అద్భుతాలు ఒక చిన్న సోలో డేట్ తోటి స్టార్ట్ అవ్వచ్చేమో. వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడు శ్రేయా ఘోషల్ పాడిన అనగనగా ఒక ఊరు పాట వచ్చేస్తుంది. వింటూ ఉండండి.

స్టూడియో క్లాక్లో టైం 7 అవుతుంది. ఇట్స్ టైం ఫర్ అనువంత. మీరు ఎక్సైటెడ్గా ఉన్నారో లేదో నాకు తెలీదు, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. వినేద్దామా మరి అనువంత.

కొన్ని వర్డ్స్ వినగానే మన మైండ్లో ఆటోమేటిక్గా ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ జాబ్, డాక్టర్, ఓన్ హౌస్, ఎన్ఆర్ఐ. ఆ లాస్ట్ వర్డ్ వినగానే చాలామంది పేరెంట్స్ కళ్ళల్లో ఒక ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఫ్యూచర్ ఇంకా సెక్యూర్ అని, మా అమ్మాయికి ఎన్ఆర్ఐ సంబంధం వచ్చింది అని అందరికీ చాలా హ్యాపీగా ప్రౌడ్గా చెప్పుకుంటారు. అది విన్న వాళ్ళందరిది ఒకటే రియాక్షన్, వావ్, చాలా మంచి మ్యాచ్, అదృష్టం, అలా ఇంకా చాలా. కానీ ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాల్సిన అమ్మాయి మనసులో కూడా అదే ఎక్సైట్మెంట్ ఉంటుందా? లేదా తనకి వేరే క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయా? ఎందుకంటే పెళ్ళి అంటే వేరే వేరే ఫ్యామిలీస్ కలవడం మాత్రమే కాదు, వేరే వేరే ఆలోచనలు కలవడం కూడా. అమ్మాయివి అబ్బాయివే కాదు, అప్పుడప్పుడు అమ్మా నాన్నవి ఈ అమ్మాయితో కూడా. మరి అలా రెండు వేరే ఆలోచనలు ఒకే డైనింగ్ టేబుల్ మీద కలిస్తే

0: కన్వర్జేషన్ ఎలా ఉంటుంది? డియర్ లిసనర్స్, పదండి చూద్దాం మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంతలు. మధు, నిన్న చెప్పిన సంబంధం గురించి ఆలోచించావా?
1: ఆలోచించానమ్మా.
0: మరి ఏమనుకున్నావు? నాకు వద్దమ్మా. వద్దా? ఎందుకే? అబ్బాయి చూడ్డానికి కూడా చాలా బాగున్నాడు కదా.
1: అబ్బాయి గురించి కాదమ్మా, అమెరికా గురించి. అమెరికా

అమెరికా గురించి. అమెరికాతో ప్రాబ్లం ఏంటి మధు? ఆ అబ్బాయికి మంచి జాబ్, మంచి శాలరీ, సెటిల్డ్ లైఫ్, అక్కడ వాళ్ళకి సొంత ఇల్లు కూడా ఉందంట తెలుసా? అందరూ కోరుకునే సంబంధమే ఇది. అమ్మా, ఐ నో హీస్ వెల్ సెటిల్డ్, బట్ ఐ డోంట్ వాంట్ టు సెటిల్ అబ్రాడ్. అదేంటి అలా అంటావు? అమెరికా వెళ్ళే ఛాన్స్ ఎవరైనా వదులుకుంటారా? నేను అన్నీ అడిగాం మధు, పెళ్ళైన తర్వాత నిన్ను కూడా తీసుకెళ్ళిపోతా అన్నారు. అమ్మా, తీసుకెళ్తాడు, H4 వీసా మీద తీసుకెళ్తాడు. కానీ అలా వెళ్తే నేను ఇమీడియట్గా వర్క్ చేయలేనమ్మా, చాలా ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. నేను చదివింది, కష్టపడి జాబ్ తెచ్చుకుంది, అన్నీ వదిలి వెళ్ళిపోవాలి కదా, నా కెరియర్ సంగతి ఏంటమ్మా? కరియర్ అక్కడ కూడా బిల్డ్ చేసుకోవచ్చు కదా మధు. చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు అవుతుందమ్మా అవన్నీ? కానీ లైఫ్లో కరియర్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు కదా మధు. అమ్మా, లైఫ్ మొత్తం కరియర్ ఒక్కటే కాదని నాకు తెలుసమ్మా, కానీ నాకు కూడా నాకు నా ఓన్ ఐడెంటిటీ అనేది ఒకటి ఉండాలి కదా. నా శాలరీ నేను సంపాదించాలి, నా డెసిషన్స్ నేను తీసుకోవాలి. ఫైనాన్షియల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదమ్మా. డిపెండ్ అని ఎందుకు అనుకుంటున్నావు? హస్బెండ్ వైఫ్ అంటే ఒకటే కదా తల్లి. అవునమ్మా, కానీ నేను కూడా జాబ్ చేస్తే నా డబ్బులు నా దగ్గర ఉంటాయి. మీకు నాన్నకేమైనా కావాలన్నా నేను ఎవరిని అడిగే అవసరం ఉండదు. అయినా మీకు ఇవ్వాలని కాదు, నేను తన కోసం ఏమైనా తీసుకోవాలన్నా తననే అడిగి తీసుకుంటే ఏం బాగుంటుందమ్మా. అందుకే వద్దమ్మా. మధు, నువ్వు చాలా ఆలోచిస్తున్నావు, అలా ఏం ఉండదు. నీ ఫ్యూచర్ గురించి నువ్వు అలా భయపడకు. నేను నాన్న అన్నీ చూసే ఈ సంబంధం నీకు చూపించాం. నా భయం ఓన్లీ నా ఫ్యూచర్ గురించే కాదమ్మా, డిస్టెన్స్ గురించి కూడా. డిస్టెన్సా? అవును, మీ ఇద్దరిని వదిలేసి థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరం వెళ్ళడం అది నాకు అస్సలు ఈజీ కాదమ్మా. మీరు సిక్ అయినా, ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా, నేను ఇమీడియట్గా స్టార్ట్ అయినా కూడా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని నేను రావడానికి 2 రోజులు అవుతాయి. దట్ థాట్ ఇట్ సెల్ఫ్ స్కేర్స్ మీమా. అయ్యో నా పిచ్చి తల్లి. మధు, పెళ్ళయ్యాక నువ్వు ఇండియాలోనే ఉన్నా మీ అత్తగారి ఇంట్లోనే కదా ఉంటావు. అప్పుడు ఏ ముంబయో బెంగళూరో నుంచి వచ్చే బదులు ఇప్పుడు అమెరికా నుంచి వస్తావు అంతే. ఇప్పుడైనా హైదరాబాద్లోనే ఉండవు కదా తల్లి. నిజమే అమ్మా, కానీ హైదరాబాద్లో లేకపోయినా ఇండియాలో ఎక్కడైనా ఉంటే ఫెస్టివల్స్కి, వెకేషన్స్కి నేను ఈజీగా రావచ్చు. నాకు బాగోలేకపోయినా మీరెప్పుడైనా ఒక ఫోన్ కాల్ చేసి రా అమ్మా అని చెప్పినా నేను నెక్స్ట్ ట్రైన్ ఎక్కేసి వచ్చేయొచ్చు. కానీ అమెరికా నుంచి అలా కుదరదు కదమ్మా. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది కదా, డైలీ అవి అదేంటి వీడియో కాల్స్ అవి చేసుకోవచ్చు. నువ్వెన్నైనా చెప్పమ్మా, ఫోన్లో మాట్లాడడం, పక్కన ఉండడం రెండు ఒకటే కాదు కదా. అలా అని లైఫ్ మొత్తం మా కోసమే ఆలోచిస్తావా? అలా కాదమ్మా, నా లైఫ్ గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను, కానీ అందులో మీరందరూ ఉన్నారు. మేం బాగుంటాం మధు. పేరెంట్స్ ఎవరైనా కోరుకునేది ఒక్కటే, వాళ్ళ పిల్లలు బాగుండాలని. అవునమ్మా నాకు తెలుసు, కానీ మేమిలా మీకోసం అనుకోవడం కూడా తప్పు కాదు కదా. కానీ మేం పేరెంట్స్ మధు, నీకు మంచి ఫ్యూచర్ ఉండాలని ఆలోచించి ఈ సంబంధం చూపిస్తున్నాం. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకొక్కటే అనిపిస్తుంది, మా కోసం మా దగ్గర ఉండాలని నువ్వు మంచి సంబంధాన్ని మిస్ చేసుకుంటున్నావని. అమ్మా అలా అస్సలు కాదు. అయినా ఒక NRI సంబంధం వచ్చిందనగానే మనం అంత ఎక్సైట్ ఎందుకు అవ్వాలమ్మా? ఇండియాలో కూడా మంచి అబ్బాయిలు ఉంటారు కదా, మంచి ఫ్యామిలీ, మంచి వాల్యూస్, మంచి కెరియర్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నువ్వెన్నైనా చెప్పు మధు, కానీ ఇలాంటి సంబంధాలు ప్రతిరోజైతే రావు. ఒక సంబంధం మంచిదా కాదా అనేది పాస్పోర్ట్ డిసైడ్ చేయదు కదమ్మా. సరే మధు, మేము నిన్నేం ఫోర్స్ చేయం, నేను చెప్పాల్సింది చెప్పాను, డిసిషన్ మాత్రం నీదే. కానీ ఒక్కసారి బాగా ఆలోచించి డిసిషన్ తీసుకో. రేపు మళ్ళీ ఆ రోజు నేను తొందరపడి డిసైడ్ చేశాను అని కనిపించకూడదు. అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచించు, వైజ్గా డిసిషన్ తీసుకో తల్లి. చూశారు కదా లిసనర్స్, కొన్ని నోలు మనిషిని రిజెక్ట్ చేయడానికి కాదు, ఒక సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయడానికి మనం ఇంకా రెడీ లేము అని చెప్పడానికి. కొంతమంది పేరెంట్స్కి NRI సంబంధం అంటే ఒక సెక్యూర్ ఫ్యూచర్, కానీ కొంతమంది పిల్లలకి ఇండిపెండెన్స్ అంటే ఒక సెక్యూర్ ఫ్యూచర్. ఈ రెండు ఆలోచనల మధ్యలో బ్యాలెన్స్ దొరకడం అంత ఈజీ కాదు, ఎందుకంటే కొన్ని డిసిషన్స్ ఎక్కడ ఉండాలి తో ఎండ్ అవ్వవు, ఎవరిగా ఉండాలి అనే క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది. ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంతా.

0: మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అలా చూస్తూ చూస్తూనే హలో రెయిన్బోకి వచ్చేసాం. అవును, మీరందరూ వెయిట్ చేస్తున్నారా అసలు ఈరోజు సవీరా ఏం అడుగుతుంది అని చెప్పి. కాలర్స్ అయితే ఎంతోమంది కాల్ చేస్తున్నారు. వస్తున్నా పాయింట్కి వస్తున్నా. ఈరోజు అలా సరదాగా నేను కొన్ని పొడుపు కథలు అడగనా, మీరు ఆన్సర్ చేస్తారా? సో మీరు ఆన్సర్ చెయ్యాలి అనుకుంటే కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323003 0402323481 లేదా 0402970475 లేదా వాట్సాప్ చేయాలి అనుకుంటే మా వాట్సాప్ నంబర్ 2323482. సరే మరి మొదలెట్టేస్తున్నా. మొదటి పొడుపు కథ ఏంటి అంటే, ఇది ఒక చిన్న గిన్నె. మూత లేదు కానీ లోపల బంగారం ఉంది. ఏంటిది? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నేను మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో.
1: సంకురాతి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెల్లిమి చేస్తే అది సొంత మౌనుగా. సంకురాతి

0: మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు హలో రెయిన్బోలో నేను చిన్న చిన్న పొడుపు కథలు అడుగుతున్నాను కదా, అయితే మీరు క్వశ్చన్ విని కాల్ చేయండి. ఈరోజు క్వశ్చన్, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక చిన్న గిన్నె మూత లేదు కానీ లోపల బంగారం ఉంది, ఏంటది? నాకు కాల్ చేయాలి అనుకుంటే మా నంబర్స్ 0402323000, 0402323482 లేదా 0402970 లేదా వాట్సాప్ చేయాలి అనుకుంటే మా వాట్సాప్ నంబర్ 2323482. మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో మాట్లాడేద్దాం. హలో
1: సంధ్యా వందనం అండి, సవేరా గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి సంధ్యా వందనం.
1: ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నాను సార్. మీరు క్వశ్చన్ విన్నారా?
1: విన్నానండి.
0: చెప్పండి సార్, ఏంటిది?
1: మనసు అనుకుంటున్నాను.
0: చిన్న గిన్నె. ఓ, సో మీరు చిన్న గిన్నె అంటే దాని గుండె అనుకుంటున్నారా? గుండె లోపల
1: అంటే మనసు అనేది అదొక ఆర్గన్ అయితే కాదు కదండి. అంటే మన భౌతిక శరీరం ఒక గిన్నె అనుకోవచ్చు. అయితే మనసు అనేది మన లోపల వచ్చే ప్రతి ఒక్క మంచి అభిప్రాయము బంగారం లాంటిది.
0: నైస్ సార్. సార్ మీ పేరు చెప్పలేదు బై ద వే.
1: మురళి అండి నా పేరు.
0: మురళి గారు, థ్యాంక్ యూ మురళి గారు. యాక్చువల్లీ ఈ ఆన్సర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మీరు చెప్పింది కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: అన్నిటికన్నా ముఖ్యంగా అష్టాచమ్మ నేను ఆఫే చెప్పాను. అష్టాచమ్మ పిక్చర్ కోసము ఆఫే చెప్పాను.
0: ఓకే,
1: అయితే బహుశా మీరు చెమ్మ కోసం అడుగుతారు అనుకున్నాను.
0: చెప్పండి.
1: నేను 8 అని చెప్పేసి మీరు అడిగారు, అక్షరాలు ఇన్ని ఉంటాయి, దానికి డైరెక్ట్

0: అష్టా అని చెప్పాడు అని చెప్పి చెప్పాను.
1: అవును.
0: అయితే చెమ్మ అనేదానికి నాలుగు.
1: నైస్ నైస్. సో అష్టా చెమ్మ
0: నాలుగు అంటే అక్కడ ఇద్దరు ఇరు జంటలు ఆడుకునే ఆట.
1: నైస్ నైస్ నైస్. బాగుంది సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్.
0: కరెక్టే కదా?
1: కరెక్ట్ ఆన్సర్. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ కాదు, కానీ మనసు కూడా బాగుంది. సో యా, అగ్రీడ్ ఫర్ నౌ. కానీ మీరు వింటూ ఉండండి, ఆన్సర్ ఏంటో చెప్తాను. థ్యాంక్ యూ అండి. సో ఇంకో కాలర్తో మాట్లాడేద్దాం. హలో
2: హలో
1: హలో సార్, క్వశ్చన్. గుడ్ ఈవినింగ్ సార్.
2: గుడ్ ఈవినింగ్.
1: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? క్వశ్చన్ విన్నారా? ఓకే అండి, ఇది నేను లాస్ట్ టైం క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. సో ఈసారి మన కాలర్స్ అందరూ అలా షో వింటూ కాల్స్ చేస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. సో ప్లీజ్ విని కాల్ చేయండి. బట్ ఫర్ నౌ ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్. ఒక చిన్న గిన్నె మూత లేదు, కానీ లోపల బంగారం ఉంది, ఏంటది? ఆలోచించండి. ఇది మనం తింటే చాలా మంచిది అంటారు, ఒక తినే పదార్థం.
2: తినే పదార్థం
1: ఆలోచిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మనకైతే కాలర్స్ కాల్ చేసి అలా ట్రయల్ అయితే కొడుతున్నారు. మనసు అన్నారు మురళి గారు, నాకైతే ఆన్సర్ క్యూట్గా బాగుంది అని అనిపించింది. అండ్ ఓకే, మనకి ఫైనలీ వాట్సాప్లో ఆన్సర్ వచ్చేసింది. రవీందర్ గారు పంపించారు, మడుపు రవీందర్ గారు పంపించారు. సో ఆన్సర్ ఏంటి అంటే గుడ్ అండి, గుడ్డు. తెల్లగా గిన్నె, అలా లోపల ఒక ఎల్లో పార్ట్ ఉంటుంది కదా, దాన్ని బంగారంగా రిఫర్ చేస్తే అలా హోల్డ్ చేస్తుంది గుడ్డు. సో ఫర్ ద ఫస్ట్ ఆన్సర్, ద రైట్ ఆన్సర్ కరెక్ట్గా గుర్తుపట్టి చెప్పింది రవీందర్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో అలా మనం రెండో పొడుపు కథకి వెళ్ళిపోదామా? సో క్వశ్చన్ ఏంటి అంటే, పచ్చని ఇంట్లో తెల్లని పిల్లలు, తెల్లని పిల్లలకి నల్లని టోపీలు, ఏంటవి? మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, పచ్చని ఇంట్లో తెల్లని, కొన్నిసార్లు ఎల్లో పిల్లలు కూడా, ఈ తెల్లని పిల్లలకి నల్లని టోపీలు, ఏంటవి? ఆలోచించండి. అండ్ మీరు నాకు కాల్ చేయాలి అంటే కాల్ చేసిన మా నంబర్స్ 0402323003004023234821 లేదా 0402970471 లేదా వాట్సాప్ చేయాలి అంటే మా వాట్సాప్ నంబర్ 0402323484822. ఇప్పుడైతే ఉదిత్ నారాయణ్ గారు ఇంకా చిన్మయి పాడిన సహానా వచ్చేస్తుంది, వింటూ ఉండండి.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: స్టూడియో క్లాక్లో టైం 7:41 దాటి 14 సెకండ్స్ అవుతుంది. ఈరోజు హలో రెయిన్బోలో నేను మిమ్మల్ని చిన్న చిన్న పొడుపు కథలు అడుగుతున్నాను. అయితే నాకు చాలా సర్ప్రైజింగ్గా నేను అడిగిన క్వశ్చన్ అనుకున్న ఆన్సర్ తప్పేమో అని నాకే డౌట్ వస్తుంది. సో వన్స్ అగైన్ క్వశ్చన్ రిపీట్ చేస్తాను. ఒక పచ్చని తోట, ఒక పచ్చని ఇల్లు, ఆ ఇంట్లో తెల్లని లేదా ఎల్లో కలర్లో ఉండే పిల్లలు, ఆ పిల్లలకు నల్లని టోపీలు, ఏంటది అని అడిగాను. ఒకవేళ మీకు

0: ఆన్సర్ తెలిస్తే మీరు ఆన్సర్ కాల్ చేసి చెప్పాల్సిన నంబర్స్ 0402323 0030 లేదా 0402323 4821 లేదా 0402970 4715 లేదా వాట్సాప్ చేయాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్ 2323 4822. అయితే మనతో కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ సవిరా మేడం గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు?
1: నమస్కారం అండి, నా పేరు పోల్కెట్టి మెహర్బాబా, జూబిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: మెహర్బాబా గారు,
1: దానికి ఆన్సర్ అయితే అండి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనుకుంటున్నానండి. నేను
0: ఎలా అండి,
1: ఎలాగంటే
0: పచ్చని తోట అన్నాను, పచ్చని ఇల్లు అన్నాను, అందులో ఎల్లో లేదా తెల్లని పిల్లలు అన్నాను.
1: అవునండి, సౌర కుటుంబం అంటే అండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఒక తోట, ఆకాశం, ఒక ఇల్లు, మొత్తం అన్ని కూడా ఒక సౌర కుటుంబాన్ని ఎవరు చెప్పినా ఆన్సర్ చెప్తారండి మేడం. సౌర కుటుంబం అంటారు.
0: సరే అండి, ఓకే, మీ వ్యూలో సౌర కుటుంబం అనిపిస్తుంది. మీరు వింటూ ఉండండి, మీకు రైట్ ఆన్సర్ ఏంటో తెలుస్తుంది.
1: అలాగండి మేడం, అలాగే, థ్యాంక్స్ మేడం.
0: థ్యాంక్ యూ అండి. మనం నెక్స్ట్ కాలర్తో మాట్లాడిద్దాం. హలో, హలో, హలో,
2: నమస్తే అండి.
0: నమస్కారం, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: మంగా భాస్కర్ మాట్లాడుతున్నాను.
0: మంగా భాస్కర్ గారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నాం, వింటూ ఉంటాం కదా, మైండ్ వర్క్ చేస్తూ ఉంటుంది.
0: నైస్ అండి, చెప్పండి, క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి?
2: అది పండు అయితే సీతాఫలం అండి.
0: సీతాఫలమా?
2: పండు అయితే, కాకపోతే సన్ఫ్లవర్.
0: సన్ఫ్లవర్ అంటున్నారా? కానీ మీరు సీతాఫలం, అందరూ యాక్చువల్లీ సీతాఫలం అని అంటున్నారు, కానీ సీతాఫలం కి ఎల్లో కలర్ టోపీ ఉంటుందా, లేకపోతే లోపల ఉంటుంది కదా, టోపీ అంటున్నాను. ఒక పచ్చని ఇల్లు, ఎల్లో లేదా ఎల్లో కలర్ లో లేదా తెల్లని కలర్ లో ఉండే పిల్లలు, వాళ్ళకి ఒక నల్లని టోపీ. వింటూ ఉండండి, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
2: ఇందాకేమో నేను ఆన్సర్ తెలుసు ఎగ్గాని, కానీ మీరు వాట్సాప్ చదివేశారు కదా.
0: పర్లేదండి, ట్రై చేస్తూ ఉండండి. అలా ట్రై చేస్తూ ఉండడమే కదా విజయం అంటే, అలా ట్రై చేయటమే. మీరు ఆల్రెడీ గెలిచేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
2: కొంచెం తొందరగా ఆలోచిస్తాం.
0: క్లూ ఇస్తేనా? ఇది ఒక సీజనల్ అండి, ఇది మనకి ఈ తోటలు మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి తెలంగాణలో, ఇది ఎక్కువగా కనిపిస్తుంటాయి ఈ తోటలు.
2: ఓకే ఓకే,
0: ఫ్రూట్ అయితే కాదు,
2: ఫ్రూట్ కాదు.
0: వింటూ ఉండండి మరి.
2: ఓకే,
0: థ్యాంక్స్ అండి.
2: ఓకే,
0: ఇంకొక కాల్తో మాట్లాడిద్దామా? హలో,
3: హలో,
0: గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడేది?
3: నేను గుంటూరు నుంచి కుమార్ ని మాట్లాడుతున్నానండి.
0: గుంటూరు నుంచి కుమార్ గారు, కుమార్ గారు టాపిక్ విన్నా, క్వశ్చన్ విన్నారా?
3: విన్నానండి, నేనైతే మొక్కజొన్న కండి అనుకుంటున్నాను.
0: ఎగ్జాక్ట్లీ కుమార్ గారు, మీరు ఒక్కరే అండి మొక్కజొన్న కంకిని కరెక్ట్ గా గుర్తుపట్టారు. నాకు అందరూ సీతాఫలం సీతాఫలం అని ఆన్సర్ పంపించేస్తుంటే కాస్త బాధగా, నా మీద నాకే క్వశ్చన్ నేను తప్పుగా అర్థం చేసుకున్నానా అని డౌట్ వచ్చింది. అవునండి, చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు. అదండి, సో మనకి చాలా రెస్పాన్సెస్ కూడా వచ్చాయి, ఆ రెస్పాన్సెస్ కూడా చదివిద్దాం. హాయ్ మేడం, ఆన్సర్ సీతాఫలం అని చెప్పి ప్రగతి నగర్ నుంచి హైమా రామ్ గారు పంపించారు. కాదండి, మొక్కజొన్న కంకి ఆన్సర్. అండ్ అలానే ఇందిరామూర్తి గారు బోయిన్పల్లి నుంచి మెసేజ్ చేశారు, అగ్గిపుల్ల అని చెప్పి. ఓకే, ఇది కూడా ఒక గ్రీన్ కలర్ అగ్గిపుల్ల అనుకుంటే, గ్రీన్ కలర్ అగ్గిపెట్టె ఉంది అనుకుంటే సమ్వేర్ ఇది కూడా తీసుకోవచ్చేమో. ఇందిరా గారు, నైస్ ట్రై అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనకి మంగా భాస్కర్ గారు కాల్ చేసి కూడా చెప్పారు, వాట్సాప్ కూడా చేశారు, సీతాఫలం పండు అని చెప్పి. కస్టర్డ్ యాపిల్ అని చెప్పి మెసేజ్ చేశారు రాధా గారు. లేదండి, కాదండి, బట్ థ్యాంక్ యూ ఫర్ ట్రాయింగ్. అండ్ మడుపు రవీందర్ రావు గారు సన్ సిటీ నుంచి మెసేజ్ చేశారు, పనస పండు అని. కాదండి.

అండి, బట్ థ్యాంక్ యూ ఫర్ ట్రాయింగ్. అలానే హరీష్ కుమార్ గారు ఓల్డ్ బోయన్పల్లి సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేశారు సీతాఫలం అని చెప్పి, బట్ అది కాదు. సో నెక్స్ట్ పొడుపు కథ అడిగేనా, దీనికి కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేదు, ఏంటది? నాకు కాల్ చేసి చెప్పండి. కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323003 లేదా 0402323481 లేదా 0402970475 లేదా వాట్సాప్ చేయాలి అంటే మా వాట్సాప్ నంబర్ 2323482. ఇప్పుడైతే సిద్ శ్రీరామ్ పాడిన నిన్న చూసే ఆనందంలో పాట వచ్చేస్తుంది. దాని తర్వాత నేను మీరు చెప్పే ఆన్సర్స్ వినేస్తాను, కాల్స్ చేస్తూ ఉండండి.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: హలో రెయిన్బోలో ఈరోజు నేను చిన్న చిన్న పొడుపు కథలు అడుగుతున్నాను. అయితే నేను అడిగాను, కాళ్ళుంటాయి కానీ నడవలేదు ఏంటి అని చెప్పి. అయితే మనతో రేణుకా గారు కాల్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. గుడ్ ఈవినింగ్ రేణుకా గారు.
3: గుడ్ ఈవినింగ్ అండి.
2: సో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అండ్ క్వశ్చన్ విన్నారా?
3: విన్నామండి.
2: అత్తాపూర్ నుంచి కాల్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, అవునండి, బాగా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
3: బాగుందండి.
2: నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? హౌస్ ఎవ్రీథింగ్?
3: బాగున్నామండి.
2: థ్యాంక్ యూ అండి. వింటూ ఉండండి రెయిన్బో. వింటూ ఉంటారా అసలు?
3: వింటామండి.
2: నైస్ అండి. కీప్ లిస్నింగ్, కీప్ కాలింగ్. థ్యాంక్ యూ. సో మనకైతే ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది కాబట్టి వాట్సాప్లో మెసేజెస్ చదువుతాం. సో మనకి మంగా భాస్కర్ గారు కరెక్ట్గా గుర్తుపట్టారు, కుర్చీయే కాదు మంచం కూడా అదే కేటగిరీలోకి వస్తుంది అని చెప్పి గుర్తుపట్టేశారు. మంగా భాస్కర్ గారు, యూవ్ గాట్ ద రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ. మంచం, టేబుల్ అని చెప్పి ఓ రవీందర్ మడుపు రవీందర్రావు గారు సన్ సిటీ నుంచి కరెక్ట్గా గుర్తుపట్టారు. అవునండి, సూపర్, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అండ్ ఇంద్రామూర్తి గారు బోయిన్పల్లి నుంచి మెసేజ్ చేశారు, కుర్చీ లేదా చేయర్ అని చెప్పి. పోల్శెట్టి మెహర్బాబా గారు కూడా గుర్తుపట్టారు, చేర్, బెడ్ ఆర్ డెడ్ బాడీ. అవునండి, డెడ్ బాడీకి కూడా కాళ్ళు ఉంటాయి, బొమ్మలకు కూడా కాళ్ళు ఉంటాయి, అవి నడవలేవు. కొత్తగా ఆలోచించారు మెహర్బాబా గారు, బాగా చెప్పారండి. నైస్ ఆన్సర్స్. ఒక కొత్త ఆన్సర్ కూడా వచ్చింది. రామురుంకు గారు మెసేజ్ చేశారు, హాయ్ మేడం, ఆన్సర్ టేబుల్, స్టూల్, మంచం. సో మనకి ప్రగతి నగర్ నుంచి చనిక్ష చేతన్ గారు మెసేజ్ చేశారు. అవునండి, స్టూల్ కెన్ ఆల్సో బి వన్ ఆఫ్ ద ఆన్సర్స్. నైస్. అండ్ బెంచ్ ఆర్ చైర్, బెంచ్ కూడా కుమార్ గారు మెసేజ్ చేశారు. సో ఇలా కొత్త కొత్తగా మనం అలా మన బ్రెయిన్కి అప్పుడప్పుడు పదం పెడుతుంటే కొత్త కొత్త ఆన్సర్స్ వస్తుంటాయి కదా. సో కీప్ ట్రయింగ్. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. నన్ను ఎంత తూడ్చినా ఇంకా తడిగానే ఉంటాను, నేనెవరు? ఆన్సర్ ఆలోచిస్తూ ఉండండి. నేను ఒక చిన్న పాట తర్వాత తిరిగి వచ్చేస్తాను.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనమే కరెక్ట్ అని

0: అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: So, మనతో అయితే కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, హలో,
2: హలో,
1: హలో అండి, గుడ్ ఈవినింగ్. కట్ అయిపోయిందండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: సుష్మా సత్య గారు.
1: ఓకే, క్వశ్చన్ కి
2: కదా.
1: నా పేరు సవేరా అండి, కానీ నేను ఎలా పిలిచినా పలుకుతాను. పర్లేదండి, కాస్త వాయిస్ దగ్గరగా అనిపిస్తుంది కదా, ఇట్స్ ఓకే. మీరు క్వశ్చన్ కి ఆన్సర్ విన్నారా?
2: సత్య ఎవరు లేరు కదా, ఆర్జే
1: ఉన్నారండి, ఉన్నారు, సత్య కూడా ఉన్నారు. ఉన్నారు, ఉన్నారు.
2: విన్నారో ఏమో మరి.
1: అవునండి, సో క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారా?
2: యా, ఎంత తడిగా ఉంటది అంటే అది వాటర్, మీరు తుడిచినా కూడా పోదు.
1: ఓకే, వాటర్ ని తుడుస్తారంటారా?
2: అంటే మరి పడిపోతా ఉంటే తుడుస్తా ఉంటే అది పోతుందా? పోదు కదా. ఒకసారి వాటర్ ని చేతుల్లో తీసుకోండి, అది ఎంత తుడిచింది ఎంత ట్రై చేయండి మీరు, అది పోనే పోదు.
1: ఓకే అండి, దట్స్ అ గుడ్ ట్రై, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ అయితే ఇది కాదు.
2: అది నేను పడతావి అని అనట్లే, అది లిక్విడ్, మీరు ఎంత వచ్చినా దానికి ఆపగలుగుతారా? ఆపచ్చు, బట్ మీరు దాన్ని తుడవాలంటే అవ్వదు కదా. వాటర్ తుడవగలుగుతామా?
1: కరెక్ట్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద ట్రై.
2: థ్యాంక్ యూ, చాలా మంచిగా ఆన్సర్ చెప్తున్నారు మీరు, చాలా క్వశ్చన్ మంచిగా
1: అడుగుతున్నాను,
2: ఇస్తున్నాను, అడుగుతున్నాను.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
2: ఓకే, థ్యాంక్ యూ.
1: అయితే క్వశ్చన్ కి ఆన్సర్ మంచుగడ్డ అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు పోలీస్ శోభారాణి పటేల్ గారు. అండ్ నాలుక లేదా కన్ను అని చెప్పి ఆన్సర్ చేస్తున్నారు రవీందర్ రావు గారు. అంబ్రెల్లా ఆర్ టంగ్ అని చెప్పి ఆన్సర్ చెప్పారు పోలిశెట్టి మెహర్బాబా గారు. ఏమైనప్పటికీ ఆన్సర్ ఏంటి అంటే టవల్ అండి. అయితే స్టూడియో క్లాక్లో టైం 8 అవుతుంది, మీరు ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
3: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హైదరాబాద్ వస్తున్నారు. ఆయన పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సిఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. చేయూత పింఛన్ల దరఖాస్తుకు ప్రభుత్వం మరొక రోజు గడువు పెంచింది. వరుసగా 3 రోజులు సెలవులు రావడం వల్ల ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకోగా, ఆసక్తి ఉన్నవారు రేపు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి వేధిస్తున్నారని, 22A అక్రమాలపై న్యాయ విచారణ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పుల వల్ల ప్రజలు నష్టపోతున్నారని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అన్ని అక్రమాలపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు అవినీతిలో భాగస్వాములై తెలంగాణను సంక్షోభంలోకి నెడుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్లోని ఎల్బీనగర్, గోషామహల్, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో ఎల్ఐజీ ఇందిరమ్మ ప్లాట్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. నేటితో ముగియాల్సిన ఈ గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం

ఉత్సవాల్లో భాగంగా ప్రజా ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజపటాన్ని ఆరోహణ చేయడంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ ఆచూకీ తెలిపిన వారికి పాకిస్తాన్ 70 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. అయితే పాకిస్తాన్ నాటకాలను ఎండగడుతూ ఇటువంటి గిమ్మికులు వారికి కొత్తేమీ కాదని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. సిఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్ ఐజీగా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారిని సంజుక్త పరాశర్ నియమితులయ్యారు. ఈ విభాగానికి నాయకత్వం వహిస్తున్న తొలి మహిళగా నూతన చరిత్ర సృష్టించారు.

వహిస్తున్న తొలి మహిళగా నూతన చరిత్ర సృష్టించారు. అబూజ్మర్డ్ డివిజన్ కమిటీ సభ్యురాలు మావోయిస్టు సుశీలరాణి నిజామాబాద్ సిపి ఎదుట లొంగిపోయారు. 1992 నుంచి వివిధ దళాల్లో పనిచేసిన ఆమెకు సిపి 5 లక్షల రూపాయల చెక్కు, 25,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించారు. ఖైరతాబాద్ పంచముఖ సంకటహర మహాగణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం వేళ రద్దీ పెరగడంతో క్యూ లైన్లు కిటకిటలాడుతూ ఉండగా ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని నిర్వాహకులు అంచనా వేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు తెలంగాణలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం. ఈరోజు ఇంజనీర్స్ డే. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే జరుపుకుంటాం. ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప ఇంజనీర్ అయిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పుట్టినరోజన్నమాట. ఆయన డ్యామ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్లడ్ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయాల్లో ఎన్నో స్టెప్స్ తీసుకొని మన భారతదేశ అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషించారు. సో ఆయనని గుర్తు చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం ఇంజనీర్స్ డే జరుపుకుంటాం. అయితే మన తెలంగాణలో కూడా ఒక గొప్ప ఇంజనీర్ ఉన్నారు. ఆయనే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్. ఈయన పుట్టినరోజుని మనం తెలంగాణ ఇంజనీర్స్ డేగా జూలై 11న సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఈరోజు ఇంజనీర్స్ డే, అలా మన తెలంగాణలో ఉన్న ఇంజనీర్ గురించి మాట్లాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. మరి ఈరోజు తెలంగాణలో నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆయనని స్మరిద్దాం, ఆయనని తలుచుకుందాం, ఆయన నేర్పించిన పాఠాలని మన జీవితంలో భాగం చేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడైతే మన లింగా మూవీలో ఇండియన్ ఐరా అని ఒక పాట వచ్చేస్తుంది. ఈ పాట వింటూ అలా ఆ లింగా మూవీలో డ్యామ్ కన్స్ట్రక్షన్ గురించి, రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ గురించి ఆలోచిస్తూ ఉండండి. ఎందుకంటే మనం మాట్లాడుకోబోయేది దాని గురించి.

0: చేరాలి.
1: నిన్ను చుట్టామే పో.
2: దించండి రా, పైకి పైకి ఎక్కించు.
1: ఏంటి ఇక్కడ నిలబడ్డా?
3: ఉత్సాహం బంగారం బతుకంత.
1: తొందరమ్మా, పదనాలు నాగరాజు.

0: చేరాలి ఒకటే
1: మమ్మల్ని క్షమించండి అయ్యా. ఆగా ఆ కరెక్టర్ మీరు పొండమ్మా.
2: ఏంటి తెలియదని అత్త ఎల్లతోలు ఉందని పొగరా.
1: బా బా.

0: అందరూ కలిసినట్టుగా పనిచేయాలా, ఐకమత్యంగా ఉండాలా?
1: అయ్యో నా మనసున ఈశ్వర బతుకంతా

0: Celebrate it with Vibrant Hyderabad every day at 8 a.m.
1: వెల్కమ్ బ్యాక్ స్టూడియో క్లాక్లో టైం 8:17 దాటి 54 సెకండ్స్ అవుతుంది. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. ఈరోజు తెలంగాణలో ఇంజనీర్స్ డే సందర్భంగా తెలంగాణలోని ఒక గ్రేట్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే 1877 జూలై 11th హైదరాబాద్లో జన్మించారు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్. ఆ రోజుల్లో హైదరాబాద్లో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి పెద్దగా అవకాశాలు లేవు. అందుకే ఆయన మద్రాస్కి వెళ్ళి అక్కడ ఇంజనీరింగ్ చదువుకొని మన హైదరాబాద్కి వచ్చేసి 1899 నిజాం ప్రభుత్వంలో అసిస్టెంట్ ఇంజనీర్గా తన కెరియర్ని మొదలుపెట్టారు. కానీ అక్కడితో ఆగలేదు. ఆయన ఇంజనీరింగ్ నాలెడ్జ్తో పాటు అడ్మినిస్ట్రేషన్లో తెలంగాణ విజన్ గురించి ఆలోచించడం వల్ల 1918 హైదరాబాద్ స్టేట్కి చీఫ్ ఇంజనీర్ అయ్యారు. ఆ తర్వాత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో కీలక బాధ్యతలు చేపట్టారు. ఒక ఇంజనీర్ ఈ స్థాయికి చేరారు అంటే ఆయనలో ఉన్న విజన్ అనే చెప్పాలి. ఆయన మన హైదరాబాద్లో ఇప్పుడు చూసే ఎన్నో ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దానికి రూపుదిద్దింది ఆయన. అసలు ఏంటవి చెప్తాను. వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారు పాడిన తలబడి తలబడి నిలబడు అనే పాట వస్తుంది. దాని తర్వాత దేవి శ్రీప్రసాద్ గారు పాడిన చెలర చెలర చెల్ అని ఇంకో పాట వస్తుంది. ఈ బ్యూటిఫుల్ క్యూ వింటూ ఉండండి. అలానే మీలో ఉన్న ఇంజనీరింగ్ స్కిల్ గురించి ఆలోచిస్తూ ఉండండి.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

స్టూడియో క్లాక్లో టైం 8:29 దాటి 4 సెకండ్స్ అవుతుంది. అవును, మీరేం చేస్తున్నారు? డిన్నర్ అయిపోయిందా లేదా డిన్నర్ ప్రెప్ చేస్తున్నారా? ఏం చేస్తున్నా సరే ఇప్పుడు నేను మాట్లాడబోయేది మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఈరోజు తెలంగాణలో మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణలో ఒక గ్రేట్ ఇంజనీర్ గురించి, ఆయనే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గురించి. అయితే మనం ఇప్పుడు హైదరాబాద్లో అలా తిరుగుతున్నప్పుడు మనకి కనిపించే ఉస్మానియా జనరల్ హాస్పిటల్, హైదరాబాద్ హైకోర్ట్, సిటీ కాలేజ్, ఇలా ఎన్నో హిస్టారికల్ స్ట్రక్చర్స్ వెనక నవాబ్ అలీ నవాజ్ జంగ్ గారి ఇంజనీరింగ్ విజన్ అయితే మనకు కనిపిస్తుంది. కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఇంకొక విషయం చెప్తాను. అది 1908 హైదరాబాద్ను మూసి వరదలు తీవ్రంగా దెబ్బతీసాయి, తీవ్రంగా ప్రభావితం చేశాయన్నమాట. అయితే ఈ మూసి వల్ల మొత్తం హైదరాబాద్ అంతా మునిగిపోయింది. ఆ టైంలో మన ఇంజనీర్ నవాబ్ అలీ గారు ఇలా ఆలోచించారు, అరే ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే నేను కనుక సొల్యూషన్ ఆలోచిస్తే, దీనికి మాత్రమే ఇప్పుడు ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటే సరిపోదు, బాగా ఆలోచించాలి అని చెప్పి అక్కడ ఇంజనీరింగ్ పని మొదలుపెట్టారు. మూసి నదికి అప్స్ట్రీమ్లో ఉన్న ప్లేస్లో ఒక పెద్ద రిజర్వాయర్ కట్టాలి అని చెప్పి ఆయన ఆలోచించారు. దాని ఫలితమే ఉస్మాన్ సాగర్, ఇప్పుడు మనం ప్రేమగా అందరం గండిపేట అని పిలుచుకుంటాం కదా, ఆ జలాశయం అనమాట. సో 1920లో పూర్తయిన ఈ ఉస్మాన్ సాగర్ ఫ్లడ్ కంట్రోల్ కోసం అని స్టార్ట్ అయింది. కానీ హైదరాబాద్ నగరానికి డ్రింకింగ్ వాటర్ సోర్స్గా మారింది. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంజనీరింగ్ సొల్యూషన్ అని చెప్పి అనిపించింది అనమాట. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇంజనీరింగ్ సొల్యూషన్. ఎందుకు అంటే ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి, కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని ఆ మినిట్కి ఆలోచిస్తేనే సరిపోదు. దీన్ని ఆపర్చునిటీగా తీసుకొని ఇంకా ముందు ఎప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించడమే ఇంజనీరింగ్ మైండ్. సో ఈ ఇంజనీర్స్ డేనా ఇలా మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఈ ఇన్స్టెంట్కి సాల్వ్ చేయడం కాకుండా లైఫ్ లాంగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిద్దామా. ఆలోచిస్తూ ఉండండి, వింటూ ఉండండి 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడైతే ఏఆర్ రెహమాన్ గారు పాడిన రై రై రారా పాట వచ్చేస్తుంది, వింటూ ఉండండి.

0: ఏంది బ్రో, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: Yes, don't miss it.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీర. మీరు వింటున్నారు తెలంగాణం. ఈరోజు తెలంగాణలో మనం నవాబ్ అలీ నవాజ్ జంగ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఇంజనీర్స్ డే అండ్ తెలంగాణలో ఉన్న గ్రేట్ ఇంజనీర్స్ గురించి మాట్లాడుకోవడం మన బాధ్యత కాబట్టి. అయితే ఇప్పుడు మీకు నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ మండలంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగర్ గురించి చెప్తాను. నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలోనే చాలా ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నమాట. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఈ మంజీరా వాటర్ని నిల్వ చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలి అనడమే. అయితే ఈ డ్యామ్ ఇప్పటికీ చాలా బలంగా ఉంది అండ్

ఈ డ్యామ్ వల్ల ఎంతోమంది రైతుల ఆదాయం పెరిగింది. అండ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎంతోమంది రైతులు ఈ డ్యామ్ వల్ల ఇప్పుడు ఎన్నో కొత్త కొత్త మంచి మంచి పంటలు వేస్తున్నారు, కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారట. నిజాం సాగర్ కథ మనకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తుంది. డ్యామ్స్ ఒక చిన్న కాంక్రీట్ స్ట్రక్చర్ మాత్రమే కాదు, అభివృద్ధికి పునాది. ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తే అరే ఏం పర్లేదు, నీళ్ళు వస్తాయి, ఏం కాకపోతే కాస్త కష్టపడతా, పొలం దున్నుకుంటా, ప్రశాంతంగా ఒక సంవత్సరం కాగానే 6 నెలలు కాగానే నా పంట నా చేతికొస్తుంది అని చెప్పి ధైర్యాన్ని ఇస్తున్నాం. ఇది కాదా మనం ఇంజనీర్స్గా ఇంజనీరింగ్ మైండ్ సెట్తో చేసే అద్భుతం? ఒక మనిషికి ఏం పర్లేదు రేపటి రోజు బతికేయచ్చు అనే ధైర్యాన్ని ఇవ్వటం కాదా అసలైన సంతోషం? అందుకే ఈరోజు ఇంజనీర్స్ డేన నవాబ్ అలీ నవాజ్ జంగ్ గారికి అ హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ. ఇప్పుడైతే వినీత్ గారు పాడిన లోకనాయకుడు ఆ పాట వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంకా తెలుసుకుందాం అసలు తెలంగాణలోని ప్రాజెక్ట్స్ గురించి అండ్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ గారి కాంట్రిబ్యూషన్ గురించి. వింటూ ఉండండి 101.9 MHz బై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

స్టూడియో క్లాక్లో టైం 8:54:32 అవుతుంది. మీరు వింటున్నారు 101.9 మెగా హర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు తెలంగాణలో నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారిని గుర్తు చేసుకున్నాం. అయితే ఆయన కథ ఒక ఇంజనీర్ కథ మాత్రమే కాదు. హైదరాబాద్ని ఫ్లడ్స్ నుంచి అండ్ నిజామాబాద్ లాంటి నీళ్లు లేని ప్రదేశాల్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చిన ఒక మనిషి గురించి, ఆయన కాలంలో తీసుకున్న ఎన్నో ఇంజనీరింగ్ డెసిషన్స్ వల్ల మన తెలంగాణ అభివృద్ధి పదంలో నడుస్తుంది. అందుకే ఈ ఇంజనీర్స్ డే సందర్భంగా ఈ చిన్న థాట్ని మనం మన మైండ్లో ఇంప్లాంట్ చేద్దాం. ఒక మంచి ఇంజనీర్ ఒక మంచి స్ట్రక్చర్ని నిర్మిస్తారు, కానీ ఒక గొప్ప ఇంజనీర్ తరతరాలకు ఉపయోగపడే భవిష్యత్తును నిర్మిస్తారు. తెలంగాణ ఇంజనీరింగ్ చరిత్రలో అలాంటి గొప్ప పేరైన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిద్దాం. ఇది మన తెలంగాణ. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఇంజనీర్స్ డే. ఐ హోప్ వీ చర్న్డ్ సమ్ ఇంజనీరింగ్ థాట్స్ ఇన్ యూ. మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో ఆలోచించండి. మీ విధంగా మీ సొల్యూషన్స్ని ఒక ఇంజనీర్ ఆలోచించేటట్టుగా ఆలోచించండి. ఈ మినిట్ గురించి ఆలోచిస్తూ కాదు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ, రేపటి గురించి ఆలోచిస్తూ సస్టైనబుల్ సొల్యూషన్స్ని ఆలోచించండి. అదే మనం నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారికి ఇచ్చే అసలైన ట్రిబ్యూట్. తెలంగాణని ధమ్ ధమ్ ధమ్ అంటూ రాహుల్ సిప్లిగంజ్ ఇంకా దామిని భట్ల పాడిన ఈ పాటతో ఎండ్ చేసేద్దాం.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: Hello Hyderabad. అలా చూస్తూ చూస్తూనే రిమ్ జిమ్ హైదరాబాద్ సెగ్మెంట్కి వచ్చేసాం. స్టూడియో క్లాక్లో టైం 9:01:57 అవుతుంది. మనం అలా ఆనవాయితీగా ప్రతి ఎపిసోడ్ ఆఫ్ రిమ్ జిమ్ హైదరాబాద్లో ఒక బెడ్ టైమ్ స్టోరీ చెప్పుకుంటూనే వస్తున్నాం కదా. మరి ఈరోజు కూడా ఒక మంచి బెడ్ టైమ్ స్టోరీతో నేను వచ్చేసాను. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, అలా రిలాక్స్ అవ్వండి, కూర్చోండి, కాసేపు అన్నీ పక్కన పెట్టి జస్ట్ ఎంజాయ్ ద స్టోరీ. ఎందుకంటే కొన్ని కథలు మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి, కానీ కొన్ని కథలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఈరోజు కథ కూడా అలాంటిదే. మరి కథలోకి వెళ్ళిపోదామా? వెళ్దాం వెళ్దాం, తొందర ఎందుకు? ఇప్పుడైతే

అయితే సునీత గారు ఇంకా సుజని పాడిన వర్షం ముందుగా పాట వస్తుంది. ఆ పాట వినేసి వచ్చేసేయండి, దాని తర్వాత నేను కథ చెప్తాను. వింటూ ఉండి 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

స్వాగతం. ఈరోజు మనం రిమ్జిమ్ హైదరాబాద్లో ఒక చిన్న బెడ్ టైమ్ స్టోరీ చెప్పుకుంటున్నాం. సో అలా కథ మొదలు పెట్టేద్దామా? ఒక ఊర్లో ఒక పెద్ద వ్యాపారం ఉండేవాడు. ఆయన చాలా ఆస్తి సంపాదించాడు, పెద్ద వ్యాపారం. అయితే ఆయన ఆరోగ్యం బాలేని ఒక సిచ్యువేషన్ వచ్చిందన్నమాట. ఆయన ఆఖరి క్షణాలు ఆయన బెడ్ మీద పడుకొని ఉన్నాడు. అక్కడ తన కొడుకుని దగ్గరికి పిలిచి, చిన్న, నేను నీకు ఒక మాట చెప్పాలి అని చెప్పి చెప్పాడు. నా వ్యాపారం, నా ఆస్తి అన్నీ నీకే, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ రెండు కండిషన్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పాడు. మొదటి కండిషన్ ఏంటి అంటే, నువ్వెప్పుడూ నీడలోనే నడవాలి అని చెప్పాడు. రెండోది, ప్రతిరోజు కొత్తగా పెళ్లి చేసుకోవాలి అని చెప్పాడు. అంతే, ఆ మాటలు చెప్పి తండ్రి చనిపోయాడు. ఆ కొడుక్కి ఏం అర్థం కాలేదు. ఏంటిది, మా నాన్న ఈ రెండు కండిషన్స్ చెప్పి చనిపోయాడు, అడుగుదామంటే మనిషి లేడాయే, ఎవరిని అడగాలి? ఆ కొడుకు ఆ కండిషన్స్ని ఎలా ఫాలో చేశాడు, ఏం చేశాడు చెప్తాను ఈ పాట తర్వాత. శ్రీనివాస్ గారు పాడిన ఏ చిలిపి కళ్ళలోన పాట వచ్చేస్తుంది. వింటూ ఉండండి 101.9 MHz. నేను మీ ఆర్జే సవేరా. మళ్ళీ వెనక్కి వచ్చేయండి, నేను ఆ కథలో ఏం జరిగిందో చెప్తాను.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: వెల్కమ్ బ్యాక్ స్టూడియో క్లాక్లో టైం 9:15:47 అవుతుంది. అయితే నేను మీకు ఒక చిన్న బెడ్ టైమ్ స్టోరీ చెప్తున్నాను రిమ్జిమ్ హైదరాబాద్లో. ఇప్పటివరకు ఏం చెప్పానో చిన్న రీక్యాప్ ఇస్తే, ఒక ఊళ్ళో ఒక పెద్ద ధనవంతుడున్నాడు, ఒక వ్యాపారి ఉన్నాడు. ఆయన చచ్చిపోతున్న సమయంలో ఆయన కొడుకును పిలిచాడు. నానా, నేను చచ్చిపోతున్నాను, నా వ్యాపారం నీకే, నా ఆస్తి నీకే, కానీ రెండు కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు ఎప్పుడూ నీడలోనే నడవాలి అని చెప్పాడు. ఇంకొకటి, నువ్వు రోజు కొత్త పెళ్లి చేసుకోవాలి అని చెప్పాడు. చెప్పి చనిపోయాడు తండ్రి. ఆ కొడుకు ఆ కండిషన్స్ని ఎలా ఫాలో చేశాడు అన్నది ఇప్పుడు చెప్పుకుందాం. ఆ కొడుకు ఫస్ట్ 1 కండిషన్, ఎప్పుడూ నీడలోనే నడవాలి అన్న కండిషన్ని క్వైట్ లిటరల్గా తీసుకొని వాళ్ళ ఇంటి నుంచి షాప్ వరకు ఒక షెడ్డే ఇప్పించేశాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టేసి అసలు ఎక్కడా నీడ, ఎప్పుడూ సూర్యరశ్మి పడకుండా నీడలోనే నడిచేటట్టుగా ఒక షెడ్ను అంతా కట్టేశాడు. సరే, వెరీ హ్యాపీ, తండ్రి చెప్పిన కండిషన్స్ని మీట్ అయిపోతున్నాడు. ఇప్పుడు రెండో కండిషన్, పెళ్లి చేసుకోవాలి, రోజు పెళ్లి చేసుకోవాలి అది కొత్త అమ్మాయిని. ఎలా అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే, ఆ ఊర్లో ఒక్క అమ్మాయి కూడా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ముందుకు రాలేదంట. అమ్మాయిలందరూ ఈరోజు పెళ్ళికి సరే, రేపటి నుంచి ఇతను వేరే అతన్ని చేసుకుంటే, వేరే వాళ్ళని చేసుకుంటే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఎవ్వరూ చేసుకోవడానికి ముందుకు రాలేదట. కానీ అంతలో కావిడ మాత్రం నేను చేసుకుంటాను అని ముందుకు వచ్చిందంట. దాని తర్వాత ఏం జరిగింది చెప్తాను. ముందైతే మన వాడికి పెళ్ళి ఫిక్స్ అయిన సెలబ్రేషన్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి రారండోయ్ వేడుక చేద్దామంటూ ఈ పాట వచ్చేస్తుంది, వినేసేయండి. అండ్ దాని తర్వాత ఏం అయిందో చెప్తాను.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Radio.

రిమ్ జిమ్ హైదరాబాద్లో మనం చిన్న బెడ్ టైమ్ స్టోరీ చెప్పుకుంటున్నాం కదా. సో నేను చెప్పిన కథలో ఇప్పటి వరకు ఎక్కడున్నామో చిన్న రీక్యాప్ వేస్తే, ఒక పెద్ద రిచ్ పర్సన్ ఉన్నాడు. చనిపోయే ముందు వాళ్ళ కొడుకుకి రెండు కండిషన్స్ పెట్టి చనిపోయాడు. ఎప్పుడూ నీడలోనే నడవాలి, రోజూ పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. మన కొడుకు సొల్యూషన్స్గా ఇంటి నుంచి షాప్ వరకు ఒక షెడ్ వేపించుకొని రోజు నీడలో నడవడం స్టార్ట్ చేశాడు. అండ్ ఎవ్వరూ పెళ్లి చేసుకోను అంటుంటే ఊర్లో ఒక్క ఆవిడ మాత్రం నేను చేసుకుంటాను అని చెప్పి ముందుకొచ్చి పెళ్లికి రెడీ అయిపోయింది. పెళ్లి జరిగింది, మనం దాన్ని సెలబ్రేట్ కూడా చేసుకున్నాం, రారండోయ్ వేడుక చేద్దామన్న పాటతో. అయితే ఆ తర్వాత ఏమైందంటే, నెక్స్ట్ డే పెళ్లి కాగానే మన అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని చూసి, కొత్తగా పెళ్లి చేసుకున్న ఆవిడని చూసి, అయిపోయిందండి ఇంకా మీరు వెళ్ళండి, మా నాన్న రోజు కొత్త పెళ్లి చేసుకోమన్నాడు కాబట్టి మీరు ఇంకా వెళ్ళండి అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పాడు. అంతే ఆవిడ, ఒరే మీ నాన్న చెప్పిన విషయాన్ని నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. మీ నాన్న ఎప్పుడు నీడలోనే నడవమని చెప్పినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఇలా ఇంటి నుంచి షాప్ వరకు షెడ్ వేయించుకొని నడవడం అని కాదు, సూర్యుడు ఉదయించే లోపే షాప్కి వెళ్ళాలి అని చెప్పి, పని పూర్తయ్యాక సూర్యుడు అస్తమించిన తర్వాతే ఇంటికి రమ్మని. అలానే దీనివల్ల నీ లైఫ్లో ఒక డిసిప్లిన్ అన్నది పెరుగుతుంది, మంచి లాభాలు వస్తాయి, మంచిగా డబ్బులు వస్తాయి అని. ఇక రెండో కండిషన్ చూస్తే, రోజు కొత్తగా పెళ్లి చేసుకోమని చెప్పాడు. అంటే మీ నాన్న చెప్పింది ఏంటి అంటే, మొదటి రోజు నువ్వు నీ భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటావో, ఎంత ఎగ్జైటెడ్గా చూసుకుంటావో, అలానే ప్రతిరోజు అంతే ఎగ్జైటెడ్గా ఫస్ట్ డే లాగా ఫీల్ అవ్వమని. నీ భార్యని సంతోషంగా చూసుకుంటేనే కదా ఆమె నిన్ను బాగా చూసుకుంటుంది. ఒక మంచి ఇంట్లోనే ఉంటేనే కదా నీ వ్యాపారం నువ్వు హ్యాపీగా సాఫీగా చేయగలవు. నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా వ్యాపారం సాఫీగా చేస్తేనే కదా సంతోషంగా ఉండగలవు, సంతోషాన్ని పెంచగలవు. ఇదే మీ నాన్న చెప్పిన కండిషన్స్ వెనక ఉన్న పరమార్థం అని చెప్పి చెప్పింది ఆవిడ. కొన్నిసార్లు చిన్న చిన్న కండిషన్స్ని మనం క్వైట్ లిటరల్గా తీసుకోవడం వల్ల దాని వెనక ఉన్న అసలు అర్థం ఏంటో మనం తెలుసుకోలేకపోతుంటాం. ఎన్నో ట్రెడిషన్స్ని వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా పాటిస్తూ ఉంటాం, కానీ ప్రతి ట్రెడిషన్ వెనక ఒక కథ ఉంటుంది. దాని వెనక రీజనింగ్ ఏంటి అన్నది మనం ఆలోచించి లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే మన లైఫ్ హ్యాపీ అయిపోతుంది. అదండి ఈరోజు రిమ్ జిమ్ హైదరాబాద్లో బెడ్ టైమ్ స్టోరీ. అలా చూస్తూ చూస్తూనే టైం అయిపోయింది, నేను ఇంకా బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. మీతో మాట్లాడడం, మీతో స్పెండ్ చేయడం, ఈ కంప్లీట్ జర్నీ నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది షో. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు స్టే సేఫ్, స్టే హ్యాపీ, స్టే హైడ్రేటెడ్. ఇప్పుడైతే సాధన సర్గం గారు ఇంకా హరిహరన్ పాడిన అవునా నీవేనా అన్న పాట వచ్చేస్తుంది. ఆ పాటతో మీరు ఎంజాయ్ చేస్తూ ఈ ఈవినింగ్ని స్పెండ్ చేయండి. నైరంకి ఒక కొత్త ఆర్జే హలో అంటూ మాట్లాడేస్తారు.